0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపోవు, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
10: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
9: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తోంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
10: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
11: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
12: Radio Surabhi powered by India Bazaar. Nobody gives you India like we do.

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: అమ్మా, సాటర్డే మూవీ?
1: మన బడి క్లాస్.
2: అమ్మా,
1: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
2: ఉప్పు కప్పు రంబు.
1: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org.
3: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Mee weekday tiffins nunchi, Sunday family feast tak.

0: listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.
1: Radio Surabhi, powered by India Bazaar. Nobody gives you India like we do.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపోవు, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
2: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
2: లైక్ లవ్, life moments.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
2: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్?
7: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
2: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
8: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
9: నీ కల నిజం అవబోతోంది.
8: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
9: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-829-8888.
1: Hello, dinner plans ending. Group lo em support chesalaru.
2: What a dare, I'm completely exhausted. Dinner plans enti?
3: Nenu em undaledu ee roju dinner ki. Dinner plans enti?
0: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai, corporate lunch buffets nunchi, interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: Tick, tick. Radio Suravi, time check. Studio lo time, 9 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా ఖాళీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ద రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లే మరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: చూస్తావుగా ఈ కాళ్ళు ఆడించే ఆట.

ఎవడు పైన ఎవడు కింద ఎల్ల మనుషులు ఒకటే రబాసు. ప్రతి ఒక్కరిని ఆదరించు, తల మీదెత్తుకుని చూస్తాది ఊరు. న్యాయం వెనకే అడిగి మొరయా, నేని వెనకే చివరి వరకు కాలులాగి.

0: Hello, namaste. This is KTR, and you're listening to me on Radio Surabhi.
1: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
2: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi, 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
2: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
2: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
2: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
2: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
8: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
2: చందు, మరి వండనా?
8: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళు మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
10: Yes sir.
9: రాజులాస్ కిచెన్ ఇన్ DFW
10: is
9: here.
10: Fresh, tasty and tension free.
9: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
10: Yes sir.
9: రాజులాస్ కిచెన్ ఇన్ DFW is famous for what? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
11: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
9: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దియర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మనిషి పుట్టినాక పుట్టింది మతము. పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతము. తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి తలచక్కురా ఏ చెట్టగతము.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందాజీ3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.
4: Radio Surabhi, powered by India Bazaar. Nobody gives you India like we do.

కాలు ఊపుకుంటూ కడలి చూసుకుంటూ చల్లిని కాచుకుంటూ డాన్స్ ఆడుకుంటూ బీట్ కొట్టుకుంటూ గడిపాం గడిపాం గడిపాం.

0: లాంగ్ లైఫ్ కి టైరింగ్ వర్కౌట్స్ కి ఒక్కటే సొల్యూషన్ రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
5: నీ కల నిజం అవబోతోంది.
4: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
4: ఇండియా టుడే స్పెషలైజెస్

0: 817-829-8888. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: Radio Surabhi powered by India Bazaar. Nobody gives you India like we do.

స్టాప్ డాన్సింగ్ పూనకాలు లోడింగ్ Don't stop dancing, I'm a monogal loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop dancing. Bonakalu loading.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
6: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
7: రేడియో సురభి KDXX 107.9 FM HD3, Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
11: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
12: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
11: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
12: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
13: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9

0: కొన్ని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ అగ్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ అగ్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com or call 848-244-0213. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Radio Surabhi, powered by India Bazaar. Nobody gives you India like we do.

0: கோ பட்டு படுத்தாம் ரேடியோ சிறுபி,
1: ரேடியோ சிறுபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
1: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద
5: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda?
10: Don't worry. GP Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Valla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
11: Radio Surabhi powered by India Bazaar. Nobody gives you India like we do.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.
2: అరే ఇంకొరవై నీకు అమెరికా ఈజ వచ్చినకి మంచి గడియలు సిగరెట్ అగ్గితో ఆరదించి

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: the leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: IPL matches aina, kotta movie release aina, news edaina, timing aina, diga thoduga Radio Surabhi, America lo telugistam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, life moments.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యూర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో.
2: రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 1 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: calibration knowledge tho meeku best experience andistaru from basic to premium they cover all the models visit g3electronics.com or call nanda g3 at 919-491-4514
1: america vachinappudu nunchi facebook lo groups whatsapp lo groups updates kosam okka place ledu my phone is always buzzing with notifications anni okka place lo unte how convenient kada
0: say hello to nri page mana indians ki the digital marketing platform indian community ki full on information hub మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538 అదే 9 to 5 సేమ్ డెస్క్ సేమ్ రొటీన్ మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్ ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ డాట్ కామ్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: టైరింగ్ వర్కవర్స్ కి ఒక్కటే సొల్యూషన్ రేడియో సురభి. అమెరికాలో తెలుగునేస్తం.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
5: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
5: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
5: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
5: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: Yes sir.
8: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
11: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
12: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
13: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
12: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
13: హాయ్, నేను మీ తేజ సజ్జా.
12: టు లిసన్ టు రేడియో సురభి
13: 107.9 HD3,
12: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
13: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
1: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: Hola, bienvenido.
0: Tick, tick, radio Surabhi time check. Studio lo time 2 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మలమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

వయసు ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా?
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు.

0: జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసావు కదా జూలియట్.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
4: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 101.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3. కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైఫ్ మోమెంట్స్.
2: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్?
2: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
2: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులో పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
8: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
9: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
8: హాయ్, నేను మీ తేజ సజ్జ.
9: డు లిసన్ టు రేడియో సురభి
8: 107.9 HD3,
3: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు?

0: skills, calibration, knowledge though, neko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani, ashtau ahara vidhi visesha ayatanani bhavanti. Ani ayurvedan cheptondi. Ante ahara anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti, dani pandinche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta pulallo chikkukupoyunnai. So let's get back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not backward. It is the future. VVF AgTech Inc. is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సర్వి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: digital leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Hi, I'm R.T. Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Surabhi ani kotta frequency tostunnaru. Ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukuni radio ni vinochu. Good luck, Radio Surabhi.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
5: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్?
6: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: Yes sir.
8: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
8: ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
9: యూర్ అబ్సల్యూట్లీ రైట్.
8: రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ రాజరాజ్ in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ
2: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులోస్తాం.
0: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
1: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్
6: గుర్తుకొస్తున్నాయి,
1: లైక్ లవ్. Life moments.
5: And ippudu ee anubhutulanni oka chota cherthe,
1: how can we miss that experience?
7: MM Keeravani live in concert.
1: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
5: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ త్రీ

0: call Nanda G3 at 919-491-4514. ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులేస్తాం.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపోవు, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
6: లైక్ మెమరీస్,
10: గుర్తుకొస్తున్నాయి.
6: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
9: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
6: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
11: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
6: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైస్.
9: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
0: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులేస్తాం.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపోవు, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
6: లైక్ మెమరీస్,
10: గుర్తుకొస్తున్నాయి.
6: లైక్ లవ్, లైఫ్ మూమెంట్స్.
9: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
6: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
11: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
6: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్

0: skills, calibration, knowledge though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు ఇస్తాం.
6: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
11: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
7: లైక్ మెమరీస్
12: గుర్తుకొస్తున్నాయి,
7: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
11: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
7: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
13: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
7: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
11: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు ఇస్తాం.
6: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi.
8: Radio Surabhi.
10: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
11: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
7: లైక్ మెమరీస్
12: గుర్తుకొస్తున్నాయి,
7: లైక్ లవ్ life moments.
11: And ippudu ee anubhutulanni oka chota cherthe
7: how can we miss that experience?
13: MM Keeravani live in concert.
7: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
11: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బీ ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ ఎంప్, ఆంకి మండి టిక్కా, విచ్చామి కబాబ్ పరాటా కూడా.
4: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. a2btexas.com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
6: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బి యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: guys, this is Ravi Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in the United States. 107.9 FM, HD3 quality to meeku marinta cherukapotham. Keep listening to me next on Radio Surabhi.
1: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi, 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
2: లైక్ మెమరీస్
5: గుర్తుకొస్తున్నాయి,
2: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
2: హౌ క్యాన్ యూ మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
1: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
2: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/MM కీరవాణి షో.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Vallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏటూబీ ఎక్స్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
3: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏటూబీ, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏటూబీ అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B Texas.com. perfect for dine in, takeaway or full service catering.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nandaji3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: Rajan.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi.
5: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
1: Radio Surabhi, Dallas, the number one Telugu station, the OG Telugu radio, only on 107.9 FM HD3.
6: Konni paatalu chevulni taaki vellipo gundala daaka chere prayanam adi.
1: Like memories,
7: gurtukostunnai.
1: Like love, like life moments.
6: And ippudu ee anubhutulanni oka chota cherthe,
1: how can we miss that experience?
8: MM Keeravani live in concert.
1: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
6: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
9: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
10: ఎస్ సార్.
9: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
10: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
9: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
11: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda chodavtayi. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Malemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వే కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్. Call 469-269-6476.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడ. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
4: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి
0: OG Radio Station 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
2: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
0: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పుడు
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఎస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ ఎస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీడే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition, and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR insurance.
5: Hello Dallas, ఎలా ఉన్నారు? A very very good morning and a happy Sunday. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3, Dallas's number one తెలుగు రేడియో. అమెరికాలో తెలుగు నేస్తాం, సౌండ్స్ లైక్ హోమ్ కదా. నేను మీ ఆర్జే శృతి వెంకట్. వెల్కమ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ ఎవ్రీ సండే హ్యాస్ అ స్టోరీ అండ్ నేను మీ సండే మార్నింగ్ కంపానియన్. అసలు చూస్తూ చూస్తూ ఇంకొక వీక్ కంప్లీట్ అయిపోయిందండి. అసలు నాకైతే నిన్నే ఇక్కడికి వచ్చి మీ అందరితో కూర్చుని మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అసలు వావ్, వాట్ టైమ్ ఇస్ రియలీ రియలీ రన్నింగ్ సో ఫాస్ట్ అనిపిస్తుంది. వాట్ డూ యూ థింక్? ఓకే, సో ఈ రోజు మన మార్నింగ్ మంత్రాన్ని స్టార్ట్ చేసే ముందు నిన్న మనందరికి తెలిసిందే, మనందరికీ ఎంతో ఇష్టమైన లెజెండరీ సింగర్ ఎస్ జానకి గారు మన మధ్య లేరు అనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వచ్చింది. అండ్ నిజంగా బాధ కూడా కలిగించిందండి. సో మన లైఫ్ లో ఎన్నో మెమరీస్ ఉంటాయి కదా. అసలు ఆ మెమరీస్ ని ఇట్లా, ఆ మెమరీస్ కి ఏంటంటే ఇట్లా బ్యాక్ గ్రౌండ్ లో ఏదో ఒక చోట ఈ పాటలుకి ఒక ప్లేస్ ఉంటుంది. ఏమంటారు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవిడ పాటలు మన జర్నీలో ఒక భాగం అయిపోయాయి కదా అసలు. సో ఈ రోజు షోని జానకి గారితో, జానకి గారి ఒక అందమైన పాటతోటి స్టార్ట్ చేద్దాం అని అనుకున్నా. సో ఇది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. సో ఈ పాట అయ్యాక మన సండే జర్నీని కంటిన్యూ చేద్దాం. బట్ ఫస్ట్ హియర్ ఇస్ ద సాంగ్. మీరు కూడా అందరూ విని ఎంజాయ్ చేయండి అండ్ విల్ కమ్ బ్యాక్ అండ్ టాక్ మోర్.

నేనే ఇట్లా నాలో అట్లా ముద్రించుకుపోయింది అనమాట. సో ఈరోజు బిఫోర్ వి మూవ్ ఫార్వర్డ్ నేను అనుకున్నాను ఏం చేద్దాం అని. అందులో ఒక చిన్న అబ్జర్వేషన్ వల్ల నాకు ఒక బ్యూటిఫుల్ ఐడియా వచ్చింది అనమాట. ఏంటి అని అంటే, మనకిప్పుడు ఆల్మోస్ట్ కిడ్స్ సమ్మర్ హాలిడేస్ ఇవన్నీ అయిపోతున్నాయి కదా. సో ఇప్పుడు మెల్లిగా కొద్దిగా వాళ్ళకి క్లాసెస్ నుంచి బ్రేక్ ఉంటుంది కాబట్టి, అంత స్కూల్ ఉన్నప్పుడు ఉన్నన్ని క్లాసెస్ ఉండవు కాబట్టి ఇప్పుడు కొంచెం సండేస్ కొంచెం మెల్లిగా రిలాక్స్డ్ గా అట్లా లేవగలుగుతున్నాము. కానీ ఇంకొన్ని రోజుల్లో వాళ్ళకి వెరీ సూన్ దే స్టార్ట్ దేర్ గోయింగ్ టు స్కూల్స్ అండ్ వాళ్ళ లంచ్ బాక్స్ లు, హోంవర్క్, డాన్స్ క్లాసెస్, ఆ స్విమ్మింగ్ క్లాస్, ఈ మ్యూజిక్ క్లాస్, మళ్ళీ అందరి లైఫ్ బిజీ అయిపోతుంది కదా. అసలు మాకైతే ఈ 2 మంత్స్ కొద్దిగా స్లో అయింది, స్లో డౌన్ అయింది అని అనిపించింది. కానీ అప్పుడే అక్కడి నుంచి అప్పుడే అనిపించింది, అసలు సండేస్ మన చైల్డ్హుడ్ లో ఇలా ఉండేవా. అసలు ఒక మనకేంటి, వీకెండ్ వస్తే వి రిజర్వ్ ద వీకెండ్ ఫర్ ఆల్ అవర్ పర్సనల్ చోర్స్, రైట్? సో ఇంట్లో గ్రాసరీ షాపింగ్ అని, లాండ్రీ అని, అదని ఇదని, గెటింగ్ ప్రిపేర్డ్ ఫర్ ద నెక్స్ట్ వీక్. బట్ నిజంగా అప్పట్లో సండే అంటే నిజంగా ఒక హాలిడే లానే ఉండేది అనిపించిందండి. వాట్ డూ యూ గైస్ థింక్? టైం ఉండేది, ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేసే వాళ్ళము, ఏవో ఒక స్టోరీస్ ఉండేవి, ఫ్యామిలీ స్టోరీస్. దెన్ ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు వెంటనే మన బాలకృష్ణ గారిది ఆదిత్య 369 మూవీ ఉంది కదా, అది గుర్తొచ్చింది. అసలు ఆ టైం మెషిన్ కాన్సెప్ట్ ఉంటుంది కదా, చిన్నప్పుడు ఆ సినిమా చూసినప్పుడు అయితే అసలు ఆ టైం మెషిన్ కాన్సెప్ట్ ఎంత ఎక్సైటింగ్ గా అనిపించిందో. సో నేనేమనుకున్నానంటే, ఈ రోజు మార్నింగ్ మంత్రాలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామా అని చెప్పేసి అనిపించింది. సో కొంచెం మన ఇమాజినేషన్స్ కి కూడా కొద్దిగా పని పెడదాం ఈరోజు, ఏమంటారు అందరం కలిసి? సో తెలుగు టైం మెషిన్ ఎక్కుదాం ఈరోజు, ఓకే? సో డెస్టినేషన్ ఏంటి అని అంటే, 1990s లో ఒక బ్యూటిఫుల్ సండే మార్నింగ్. నేను సౌండ్ ఎఫెక్ట్ కూడా వేసుకుని వచ్చానండి, వింటారా? ప్లే చేస్తున్నాను చూడండి. సో వి ఆర్ గోయింగ్ ఇన్ టు 1990s అన్నమాట. ఎలా ఉంది, బాగుందా? సో బిఫోర్ మన జర్నీ స్టార్ట్ చేసే ముందు, అలాగే ఒక పర్ఫెక్ట్ సాంగ్ కూడా వేసుకుని వచ్చాను. దిస్ ఇస్ ఫ్రమ్ ద సేమ్ మూవీ ఆదిత్య 369, సెంచరీలు కొట్టే వైఎస్ మాది. ఇదైతే ఈ సాంగ్ చాలా యాప్ట్ అనిపించిందండి. సో వినండి, వచ్చేయండి, వి విల్ టాక్ మోర్.

ఏమంటారు, పాట ఎంజాయ్ చేశారా? నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. చెప్పా కదా నా కాన్సెప్ట్ కి ఇది చాలా యాప్ట్ అయిన సాంగ్ అనిపించింది. సో మీ అందరికి అండి ఒక విషయం రిమైండ్ చేద్దాం అనుకుంటున్నా. యాజ్ యూ ఐ థింక్ యూ ఆల్ మోస్ట్ ఆఫ్ యూ ఆల్ నో, బట్ కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్పాలనుకుంది ఏంటి అని అంటే, మన రేడియో సురభికి యాప్ కూడా ఉంటుంది తెలుసు కదా. వీ డోంట్ హ్యావ్ టు జస్ట్ సిట్ ఇన్ ద కార్ అండ్ ట్యూన్ ఇన్ ఆల్ ద టైమ్. వీ ఆల్సో హ్యావ్ అ రేడియో సురభి యాప్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ దిస్ యాప్ ఆన్ iOS అండ్ ఆండ్రాయిడ్ ఆల్సో. ఇది చాలా మంది నా ఫ్రెండ్స్ కి కూడా చెప్పాలనుకుంటున్నా, బికాస్ ఎప్పుడైనా కాన్వర్సేషన్స్ లో షో ఎలా ఉంది, బాగుందా, అది ఇదని అంటే అదేంటి వినట్లేదా అంటే మాకు రాదు కదా అని అంటారు. ఎందుకు రాదమ్మా, యాప్ అనేది ఒకటి ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తాను. బట్ ఐ వాంటెడ్ టు అనౌన్స్ హియర్ యాజ్ వెల్. And you can also listen to us on www.radiosurabhi.com or, like you all know, 107.9 FM HT3 lo kuda vinach anamata. And you can follow us on Instagram, Facebook and YouTube at Radio Surabhi. Maa RJ landar vi video lo reels appudu funny reels kuda vastu untai and maa programs anni kuda andulo untai. And in case meer okavela on air miss aithe kanaka, you can definitely check us out on Instagram, Facebook and YouTube at Radio Surabhi. సో మనము మన షోలో ఈ రోజు టైం ట్రావెలింగ్ చేస్తున్నాం. మనం చేస్తున్న టైం ట్రావెలింగ్ ఇయర్ ఏంటి అని అంటే, వీఆర్ గోయింగ్ బ్యాక్ టు 1990s. అండ్ టైం ఏంటి అని అంటే ఒక మంచి సండే మార్నింగ్ అన్నమాట. సో అది బేసికలీ నా ఫస్ట్ స్టాప్ అదే మనకి. సో అయితే మనం మామూలుగా ఇప్పుడు ఐ డోంట్ నో వాట్ టైమ్, ఎవ్రీ హౌస్ హాస్ దేర్ ఓన్ టైమింగ్స్, బట్ మేమైతే లేట్ అంటే మాకు అయితే 10, ఒక్కొక్కసారి 11, ఒకవేళ రాత్రి నిజంగానే చాలా లేట్ అయిపోయింది అని అంటే. బట్ అప్పట్లో కూడా సండేస్ బాగా లేట్ గా లేచేవాళ్ళం. లేట్ అంటే ఏమో 10 to 12 కాదండి, 8 లేచేవాళ్ళం. అండ్ మన ఇళ్లలో మీరు నోటీస్ చేసుంటే ఇప్పుడని ఫ్యూ రీకలెక్ట్, మీకు మన ఇండ్లలో పొద్దున పూట కొన్ని పాపులర్ సౌండ్స్ ఉంటాయి అన్నమాట. ఆ సౌండ్స్ తోటి మన నిద్ర లేచేవాళ్ళం. ఎంత మందికి అవి గుర్తున్నాయి? నాకైతే అసలు ఇఫ్ ఐ థింక్ ఆఫ్ ఎ సండే మార్నింగ్ ఇన్ మై హౌస్ హోల్డ్, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇండియాలో ఉన్నప్పుడు గ్రోయింగ్ అప్, ఎలాగా ఏ సౌండ్ తో లేచేదాన్ని అని అంటే, మటుకు పొద్దున్నే ఫస్ట్ అలారం ఒకటి మోగుద్ది మా అమ్మకి, అది మోగగానే సుప్రభాతం మొదలయ్యేది మా ఇంట్లో. ఆ సుప్రభాతంతో పాటు కిచెన్ లో ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఇదో ఈ సౌండ్ ఉండేది. ఈ సౌండ్ ఏంటో గుర్తొస్తుందా అందరికి? ఎగ్జాక్ట్లీ ప్రెషర్ కుక్కర్ సౌండ్ తో లేచేవాళ్ళమంట మేము. అమ్మ బ్రేక్ఫాస్ట్ లేకపోతే ఏదో ఒకటి ప్రిపరేషన్స్ లో కుక్కర్ పెట్టడం, లేకపోతే మంచి ఫిల్టర్ కాఫీ ఉండేది మా ఇంట్లో. అప్పుడు నేను కాఫీ తాగేదాన్ని కాదు, బట్ ద స్మెల్ వాజ్ సో రిఫ్రెషింగ్. అండ్ నాన్న అలా న్యూస్ పేపర్ చదువుతూ కూర్చునేవారు, కళ్ళు తెరవగానే అక్కడ కనిపించేవారు అన్నమాట కుర్చీలో. సో దిస్ ఈస్ వాట్ ఐ కెన్ థింక్ ఆఫ్ వెన్ ఐ థింక్ ఆఫ్ యూనో 1990s సండే అని అంటే, అసలు హరీ ఉండదు, ఫ్యామిలీ టైం ఉంటుంది, సండే అంటే సండేలానే అనిపిస్తుంది కదా అసలు. అండ్ అసలు గోయింగ్ ఫార్వర్డ్ అసలు మనం ఇంకెప్పుడు ముందు ముందుకి వెళ్తుండగా బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర ఏం జరిగేది, మన సండే అసలు స్కెడ్యూల్ ఎలా ఉండేది అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ మీలో ఎవరైనా మీ మెమరీ షేర్ చేసుకోవాలి అనుకుంటే యూనో వే టు రీచ్ మీ, రైట్? 972-636-1966. సో ఈ లోపు నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, అది కూడా విని వచ్చేయండి. ఈ పాట కూడా అప్పట్లో బాగా రేడియోలో వినిపించేది. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ టు, బట్ స్టే ట్యూన్ టు రేడియో సురభి. నేను చూడండి ఏదో నొక్కబోయే ఏదో నొక్కాను, ఒక్క నిమిషం వచ్చేసింది.

Welcome back. Itikudengo ka beautiful song that I used to listen to on radio back in 1990s. So, for those of you who just tuned in, you're listening to Radio Sirabi 107.9 FM. Nenu, me RJ Shruti Venkat, and we are on our Morning Mantra show where memories become conversations anmata. So, ippudu manamu time traveling chestunamu. So, I time traveling lo manam year 1990 lo unnamu. So, a 1990s lo oka Sunday ela undedi anedi manam maatladukuntunamu. And meer evaraina mee memory share cheskovali anukunte, you can call me at 972-636-1966. And very soon manamu oka ఫస్ట్ కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోతాము. వెళ్ళిపోయే ముందు మా ఆర్జే గిరి గారు ఒక సాంగ్ రిక్వెస్ట్ చేశారు ఫ్రమ్ ద మూవీ మావి చిగురు, అండ్ ఐ హావ్ లైన్డ్ ఇట్ అప్ ఫర్ హిమ్. ఇది వినండి, కమర్షియల్ లోకి వెళ్ళిపోండి, వచ్చేయండి, వీ విల్ టాక్ మోర్.

0: digital leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
7: నీ కల నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా

0: call them at 817-829-8888.
1: Hello, dinner plans ending. Group lo RM supply seller.
2: What a dare. I'm completely exhausted. Dinner plans empty.
3: Name on the Ladiro's dinner key. Dinner plans empty.
0: Every time, okay question. Dinner plans empty. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets taka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
5: Welcome back. You are listening to Radio Sinopy 107.9 FM HD3, Dallas's number one Telugu radio. America lo Telugu nestam, and that sounds like home. Nenu mi RJ Shruti Venkat, mi Sunday morning companion, and we are on our morning mantra show where memories become conversations anamata. So that was the first commercial break. And commercial break ki mundu manamu ee roju discuss chestunna segment enti anante manam time traveling chestunnam anamata. Malli enni saalu cheptanu anukuntunara? This is for those who just might have tuned in andi. So I'm just giving a quick recap. So ఆ టైం ట్రావెలింగ్ లో మనం ల్యాండ్ అయ్యాం 1990s, అండ్ ఆ బ్యూటిఫుల్ సండే ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటున్నాం అనమాట. అండ్ యాజ్ ఐ స్పీక్, మీలో ఎవరైనా రిలేట్ అయ్యి మీ ఇంట్లో మెమరీస్ ఏమైనా అప్పట్లో షేర్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ కాల్ మీ అట్ 972-636-1966. సో సండే మార్నింగ్ అయిపోయింది, లేచాము, ఏమైందని మాట్లాడుకున్నాం. దెన్ నెక్స్ట్ డే ఏంటి మనకి? బ్రేక్ ఫస్ట్, రైట్? సో ఆ రోజుల్లో బ్రేక్ఫాస్ట్ అంటే ఫుడ్ కన్నా కొంచెం ఫీలింగ్ బాగా ఎక్కువ ఉండేది కదా. అసలు వీక్ డేస్ లో అందరం బిజీగా ఉండేవాళ్ళం. సమ్ టైమ్స్ యూనో సమ్ ఆఫ్ అస్ పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేసేవారు, ఆల్ దే హ్యాడ్ వాస్ సండేస్. అండ్ యూనో మనము స్కూల్ స్కెడ్యూల్స్ లేకపోతే ట్యూషన్, ఫ్రెండ్స్ హోంవర్క్ అని మనం బిజీగా ఉండేవాళ్ళం. కానీ సండే మాత్రం ఫ్యామిలీ అందరం ఒకటే చోటు ఉండేవాళ్ళం కదా. అసలు బ్రేక్ఫాస్ట్ అంటే మా ఇంట్లో నాకు గుర్తొచ్చేది ఏంటంటే స్టాండర్డ్ ఇడ్లీ లేకపోతే దోశ కంపల్సరీ ఆన్ సండేస్. సో నాకు తెలిసి ఇప్పుడు మీలో చాలా మంది కూడా నవ్వుకుంటూ ఉండుంటారు, మా ఇంట్లో కూడా అదే ఉండేది అని. బట్ అండ్ మా ఇంట్లో ఏంటంటే మా ఫాదర్ ఎక్కువ ట్రావెల్ చేసేవారు. సో అందుకే సండే మాత్రం మాకు చాలా చాలా స్పెషల్ ఉండేది అనమాట, బికాస్ ఆయన ఇంట్లో ఉండేవారు. ఆ ఒక్కరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందరం కలిసి కూర్చునే వాళ్ళం, కబుర్లు చెప్పుకునే వాళ్ళం, ఒకళ్ళనొకళ్ళు టీజ్ చేసుకునే వాళ్ళం, నవ్వుకునే వాళ్ళం. అండ్ టీవీ పెట్టనిచ్చేవారు కాదు, తినేటప్పుడు అసలు నో టీవీ. అండ్ హీ వాజ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ దాట్. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే అసలు ఆ ఫుడ్, ఆ ఇడ్లీ, ఆ దోశ కన్నా అసలు అందరం కూర్చుని కలిసి గడిపిన టైమే నాకు చాలా ఎక్కువగా ఇట్లా ఫ్లాష్ అవుతూ ఉంటుంది. అండ్ తిన్న వెంటనే పరిగెత్తలేమండి, ఇంట్లో మళ్ళీ ఉండాల్సిన చోర్స్ కూడా ఉండేవి. సో ఆన్ దాట్ నోట్ ఒక మంచి పాట విందాం. అండ్ ఐ హావ్ లైన్డ్ అప్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అవర్ ఫేవరెట్ జగదేక వీరుడు అతిలోక సుందరి నుంచి. ఈ పాట రేడియోలో బాగా వచ్చేది, ఎంత మందికి ఏం గుర్తొస్తున్నాయో ఈ పాట వింటే నాకు ఫోన్ చేసి చెప్పండి. అండ్ హియర్ వీ గో.

వావ్, దాట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ కదండి. అసలు ఆ లిరిక్స్ ఎంత బాగుంటాయో, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినిపించే పాటల్లో, వినాలనిపించే పాటల్లో ఇదొక పాట. అండ్ ఈ పాట వినగానే మనకి మన డోస్ డేస్ డెఫినెట్లీ ఫ్లాష్ అవుతాయి. నాకైతే అయ్యాయండి, మీకు అయిందని, మీకు కూడా అయ్యింది అని నేను అనుకుంటున్నా యాక్చువల్లీ. ఓకే, సో ఇప్పుడు ఒక క్విక్ అనౌన్స్మెంట్ చూసేద్దాం. ఓకే, వెరీ సూన్ మనకి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం స్టార్ట్ అయిపోయి ఉంటుంది అందరి ఇళ్లలో. సో బ్రేక్ఫాస్ట్ అంటే ఫుడ్, ఫుడ్ అంటే మనకి ఏ టు బి గుర్తొస్తుంది అన్నమాట. ఎందుకు అని అంటే దే హ్యావ్ అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ అండ్ all these South Indian flavors are now made easy with A2B's new range of instant mixes, powders, masalas, pastes and pickles. From fluffy ragi idlis to tangy gogura rice. Enjoy traditional taste in minutes only at A2B, and they're located in Frisco as well as Little Elm. So visit A2BTexas.com or call 214-872-2345. మరి ఫుడ్ అంటే ఇంకోటి కూడా నాకు గుర్తొచ్చిందండి, అదే మన మైత్రీస్ రెస్టారెంట్. అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కావాలి అని అంటే హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్విజీన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ ఉన్నాయంట, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో చిల్ అవ్వడానికి దిస్ ఇస్ ఎ పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ అయితే ఈజ్ గ్యారంటీడ్. లంచ్ బఫే అంటండి, అసలు మా వారు కొన్ని నెలల నుంచి లంచ్ బఫే అని అడుగుతున్నారు. ఐ థింక్ ఐ షుడ్ టేక్ హిమ్ హియర్. ఇంతేకాదు, మీ ఇంట్లో ఏమన్నా ఫంక్షన్స్ కానీ, పార్టీస్ కానీ, ఆర్ ఎనీ కార్పొరేట్ ఈవెంట్స్ కోసం దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ ఈవెన్ వెయిటింగ్ ఫర్? జస్ట్ గో విజిట్ మైత్రీ ఇండియన్ క్విజీన్. దే ఆర్ నౌ సర్వింగ్ అస్ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో యాజ్ వెల్. మీరు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. నేను కూడా మా ఫ్యామిలీతో వెళ్ళి వాళ్ళ బఫే ఎంజాయ్ చేస్తాను. సరే, నౌ బ్యాక్ టు అవర్ మార్నింగ్ మంత్ర షో. సో మనం మాట్లాడుకుంటున్నాము టైం ట్రావెలింగ్ గురించి. అండ్ టైం ట్రావెలింగ్ లో మన నెక్స్ట్ స్టాప్ ఏంటి అని అంటే టీవీ టైం. అసలు ఆ రోజుల్లో మనకి ఇంటర్నెట్ లేదు, కేబుల్ టీవీ కూడా లేదు. ఇంటర్నెట్ లేదంటే ఆబ్వియస్లీ ఓటీటీ ఉండదు, నెట్ఫ్లిక్స్ ఉండదు, యూట్యూబ్ కూడా ఉండదు, రైట్? సో సండే మూవీ కోసం మాత్రం అందరం వెయిట్ చేసేవాళ్ళం. ఆ సినిమా స్టార్ట్ అయిపోతుంది అని అనగానే అమ్మ వాళ్ళు రండి రండి అని పిలవగానే అందరం హాల్లో సెటిల్ అయిపోయేవాళ్ళం. అండ్ అందరికి ఒక్కొక్క స్పాట్ ఉంటుంది కదండి, మనం మన లివింగ్ రూమ్లలో కూర్చుంటే. లైక్ మై డాడ్ ఆల్వేస్ హ్యాడ్ హిస్ ఫేవరెట్ సోఫా అనమాట. ఒక సింగిల్ కౌచ్ ఉండేది, అందులో రిలాక్స్డ్ గా కూర్చునేవారు. మేము కింద పడి దొర్లుతూ ఉండేవాళ్ళం, దొరడమో కూర్చోడమో ఏదో ఒకటి. బేసికలీ సినిమా కాదు కానీ పెద్ద మ్యాటర్, అందరం కలిసి చూస్తాం కదా. సో ఇఫ్ దేర్ ఇస్ ఎనీ కామెడీ బిట్ కమింగ్ ఇన్, యూనో, అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ నవ్వేవాళ్ళం. అలా చూస్తూ చూస్తూ కొంచెంసేపు పవర్ నాపులు కూడా అయ్యేవి. అలా మీ ఇంట్లో సండే మధ్యాహ్నాలు ఎలా గడిచేవి? మూవీస్ చూసేవారా, లేక ఏమన్నా కబుర్లు చెప్పుకునేవారా, లేక యూనో ఎవరింటికైనా వెళ్లేవారా? మీ మెమరీస్ షేర్ చేసుకోవాలి అనుకుంటే నాకు తప్పకుండా కాల్ చేయండి అట్ 972-636-1966. ఈలోపు ఇంకొక మంచి సాంగ్ విందాం. ఈ సాంగ్ వినగానే చాలా మందికి స్మైల్ ఆటోమేటిక్ గా వస్తుందండి, ఎందుకంటే ఈ పాట అసలు అప్పట్లో ఎంత హిట్ అయిందో తెలియదు కదండి. మన డాలస్ లో అయితే చాలా చాలా బిగ్ హిట్. సో ఫస్ట్ లిసన్ టు ది సాంగ్ అండ్ దెన్ విల్ బి బ్యాక్ అండ్ వీ విల్ టాక్ మోర్.

నేను ఏదో ప్లే చేయాలనుకుని ఏదో ప్లే చేస్తున్నానండి. వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేసింది. ఈ పాట వినండి, విని మీకేం గుర్తొచ్చిందో నాకు ఫోన్ చేయండి. నేను కూడా మీ మెమరీస్ ఏమన్నా ఉంటే వినాలనుకుంటున్నాను.

వెల్కమ్ బ్యాక్. దాట్ వాజ్ వన్ ఆఫ్ ది ఎవర్ గ్రీన్ క్లాసిక్స్. సో నేను అడిగాను కదా ఈ పాట ప్లే చేసే ముందు, ఈ పాట చాలా ఫేమస్ అయిందండి, ఈ పాటతో అందరికి మెమరీస్ ఉన్నాయి, ఈ పాట గుర్తొస్తే మీకు ఈ పాట వింటే మీకు ఏం గుర్తొస్తుంది అని అడిగాను. సో లక్ష్మి గారు ఫ్రమ్ మై ఫ్రెండ్స్, ఆవిడ నాకు మెసేజ్ పెడుతున్నారు ఏంటి అంటే, ఈ పాట వింటే ఆవిడకి వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ కల్చరల్ ఫెస్ట్ గుర్తొస్తుందంట. ఫ్రెండ్స్ అందరం స్టేజ్ ముందు డాన్స్ చేశాము, అండ్ దెన్ ఇప్పుడు డాలస్ లో ఉన్నా కూడా ఈ పాట వినగానే మళ్ళీ ఆ రోజులే నాకు కళ్ళ ముందు ఫ్లాష్ అవుతున్నాయని చెప్పి టెక్స్ట్ చేశారు. అండ్ ఐ ఆల్సో హ్యావ్ అనదర్ ఫ్రెండ్ సందీప్. సందీప్ కూడా నేను ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు కొన్న క్యాసెట్స్ లో ఈ పాట ఉంది, సో వీకెండ్ డ్రైవ్స్ లో అట్లా ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ వాల్యూమ్ లో వినేవాళ్ళం. ఇప్పుడు నా కిడ్స్ కి కూడా ఈ పాట వినిపిస్తే నాకు నా యూత్ గుర్తొస్తుంది అని చెప్పేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకైతే ఈ పాట అప్పట్లో వినకంటే ఇప్పుడు రీసెంట్ గా ఒక 2-3 ఇయర్స్ నుంచి, ఎస్పెషలీ మనకి డాలస్ లో స్నో పడినప్పుడు మన వాళ్ళందరూ అందాల ఆటబొమ్మలు అయిపోయారు కదా, సో అదే బాగా గుర్తుండిపోయింది. ఎన్ని రీల్స్ వచ్చాయండి అసలు అప్పట్లో. అఫ్ కోర్స్ ఇప్పటికే వస్తున్నాయి అనుకోండి, అవి వస్తూనే ఉంటాయి కానీ, బట్ అప్పట్లో మటుకు అసలు ఈ సాంగ్ ఒక ఊపు అయితే ఊపింది. సో మనం మాట్లాడుకుంటున్నాము టైం ట్రావెలింగ్ గురించి అండి. టైం ట్రావెలింగ్ లో మన డెస్టినేషన్ ఏంటి, 1990s లో ఒక మంచి ఆదివారం. సో అలా మధ్యాహ్నం మూవీలు చూసే వాళ్ళం, కాసేపు పడుకునే వాళ్ళం, తర్వాత ఈవినింగ్ రానే వచ్చేసేది అలాగా. అండ్ దెన్ కిచెన్ నుంచి ఒక మంచి టీ స్మెల్ ఒకటి స్టార్ట్ అయ్యేది. ఆ టీతో పాటు మనకి ఫేమస్ మేరీ బిస్కెట్లు గానీ, గ్లూకోజ్ బిస్కెట్లు గానీ, లేక అప్పుడప్పుడు అమ్మకి కొంచెం ఓపిక ప్రేమ ఎక్కువైతే బజ్జీలో పకోడీలో ఈ కాంబినేషన్లు వేసుకుని టీతో పాటు వేసేవాళ్ళం. అండ్ మా ఇంట్లో అయితే టీ అయిపోయిన తర్వాత, బికాస్ నాన్న ఒక సండేసే ఉండేవారు కాబట్టి, వీ వుడ్ ప్లాన్ టు గో టు అవర్ రిలేటివ్స్ హౌస్ కానీ, లేకపోతే కాలనీలోనే యూనో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్లేవాళ్ళం, వెళ్ళి ఇంక అక్కడ గడిపేవాళ్ళం. సో ఇంకా ఏం చేసేవాళ్ళం అని మాట్లాడుకుందాము. బట్ దెన్ వీ విల్ లిసన్ టు వన్ మోర్ సాంగ్ ఫ్రమ్ దోస్ డేస్. అండ్ ఇది కూడా నాకు చాలా చాలా ఇష్టమైన సాంగ్, మీ అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. బట్ బిఫోర్ దాట్ ఐ హ్యావ్ అనదర్ అనౌన్స్మెంట్ టు మేక్. మనము ఒక మనిషిని చూసినప్పుడు, వెన్ వి సీ ఎ పర్సన్ వాట్ డు వి నోటీస్, నేనైతే ఐస్ అండ్ స్మైల్ అండి నేను బాగా నోటీస్ చేస్తాను. సో మరి మన నవ్వు అందంగా ఉండాలి కదా, కొంతమందికి న్యాచురల్ గా ఉంటుంది. నాలాంటి వాళ్ళకి నవ్వు అందంగా మార్చుకోవాలని అనుకుంటున్న వాళ్ళకి డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడు పొందండి. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ దే ఆల్సో హ్యావ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని తిరిగి పొందండి. అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. అమ్మో ఇది చేయించుకుంటేనే నవ్వు బాగుంటుంది అంటారా అని అనుకోద్దండి, అలా ఏమీ లేదు. కొంత ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ ప్రిఫరెన్స్. సో నాకు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ నన్ను నేను చెప్పుకున్నాను, బికాస్ ఐ ఆల్సో వుడ్ వాంట్ టు గో దేర్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, మనము ఓకే వీ విల్ లిసన్ టు దిస్ సాంగ్ అండ్ ఆ పాట తర్వాత 9 o'clock కి ఇంకొక కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోతాము. అండ్ కమర్షియల్ బ్రేక్ కి వెళ్ళొచ్చిన తర్వాత సండే ఈవినింగ్ ఏం చేసామని మాట్లాడుకుని మనం మన గేమ్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. సో స్టే ట్యూన్ టు రేడియో సిటీ 107.9 FM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Manashanti, mental peace. Masala dosa.
1: Sri Krishna Vilas Kirandi, 70 plus dosa varieties to meeku swagatam palukutodi. Vrindavan refreshers aina, Gokul's Pride Utapamaina, Gopala's Divine Curries aina. Mee ruchiki taggattu customizable no onion, no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina maa menu samsiddham. Sri Krishna Vilas, experience rich traditions and irresistible flavors. 13215 Main Street, Frisco. Call us 469-269-6476.
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: Amma, Saturday movie?
6: Manabadi class.
5: Amma, old McDonald had a farm.
6: Uppu kappu rambu. Telugu padyam cheppu.
5: Uppu kappu rambu.
6: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meerekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
7: Welcome back. A very, very good morning, Andy. For those of you all who just tuned in, you're listening to Radio Surabhi 107.9 FM, HD3, Dallas's number one Telugu radio. America lo Telugu nestam, and sounds like home. Nenu mi Ajay Shruti Venkat, mi Sunday morning companion, and we are on our morning mantra show where memories are becoming conversations, Andy. So manam time traveling chestunnam ee roju. Time traveling ekkadiki chesamu anante 1990s lo velipoyam anamata. A beautiful Sunday ela spend chese vallam appatlo ane dani gurinchi discuss chesukuntunnamu. So nenu commercial ki velle mundu Sunday evenings em chese vallamu ani maatladukuntu, then I said, you know what, మనం ఒక పాట వినిద్దాం, వీ విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్ అని అనుకున్నాను. సో సండే ఈవినింగ్ టీ తాగో లేకపోతే అమ్మ ఎప్పుడైనా లైక్ ఎస్ సార్ యూనో బజ్జీలో పకోడీలో ఏదో టేసేవారు. దెన్ యూనో ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి కానీ మన కాలనీలో యూనో పక్కన వాళ్ళ ఇంటికి కానీ ఫ్రెండ్స్ ఇంటికో వెళ్లేవాళ్ళం. పెద్దవాళ్ళందరూ టీ కప్పులు పట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటే మనం మాత్రం కజిన్స్ కాలనీలో ఫ్రెండ్స్ కనిపిస్తే చాలు, అందరం ఆడుకుంటూ ఉండేవాళ్ళం కదా అసలు. అండ్ ప్రతి గ్యాంగ్ లో ఒకరికి సైకిల్ మాత్రం ఫర్ షూర్ గా ఉండేది. అదే టర్న్స్ తీసుకుని సైక్లింగ్ చేయడం, రాని వాళ్ళకి నేర్పించడం, వాళ్ళు పడడం, వాళ్ళతో పాటు మనం పడడం, ఇవన్నీ అయ్యేవి. అండ్ అబ్బాయిలైతే వెంటనే క్రికెట్ మ్యాచ్లు మొదలైపోయేవి. మేమైతే 7 పెంకలాట 7 స్టోన్స్ బాగా ఆడేవాళ్ళము. అండ్ హైడ్ అండ్ సీక్ కూడా, ఎందుకంటే కాలనీలో ఆడేవాళ్ళం కాబట్టి దాక్కోడానికి చాలా ప్లేసెస్ ఉండేది. అండ్ అలా లేకపోతే కాలనీలో తిరగడం, ఎక్కడైనా పొరపాటున ఒక పానీపూరి బండి కనిపిస్తే ఇంటికి వచ్చి, అప్పట్లో 2 రూపీస్ చాలండి పానీపూరి తినడానికి, ఇప్పటిలాగా ఇట్స్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్, బట్ అప్పట్లో 2 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయి పానీపూరి తినడము. అండ్ సెల్ ఫోన్స్ కూడా ఉండేవి కాదు, సో పేరెంట్స్ గా అసలు మనం ఎక్కడున్నామో కూడా దే వుడ్ నాట్ నో టు ట్రాక్ అస్. ఇప్పుడు యూనో ఇట్స్ ఈజీ టు ట్రాక్. అలా చీకటి పడేదాకా ఆడి ఇంటికి వచ్చి అప్పుడు గుర్తొచ్చేది ఏంటి, హోంవర్క్ ఎందుకంటే నెక్స్ట్ డే మరి మండే కదా, సో లేట్ గా హోంవర్క్ చేస్తున్నందుకు అమ్మతో తిట్లు తింటూ డిన్నర్ చేసేసి బెడ్ ఎక్కేయడమే అసలు. అలా టైం గడిచిపోయేదండి అసలు అప్పట్లో. ఇప్పుడు ఆలోచిస్తే అసలు మనకి సండే ఈవినింగ్ అంటే అసలు ఔటింగ్ కాదు, ఇట్ వాస్ మోర్ ఆఫ్ ఫ్యామిలీ టైమ్ అండ్ బాండింగ్ టైమ్ ఉండేది. అండ్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ అవన్నీ చెప్పుకుంటూ ఐఎమ్ స్మైలింగ్, ఐఎమ్ షూర్ దోస్ ఆఫ్ యూ ఆల్ లిస్నింగ్ టు మీ ఆర్ ఆల్సో స్మైలింగ్. అండ్ ఇప్పుడు నేను ఇంకొక మంచి బ్యూటిఫుల్ సాంగ్ ని తీసుకొచ్చేసాను. అసలు అప్పట్లో ఈ పాట లేకుండా అసలు రేడియో ఉండేదే కాదు. సో దట్ ఈస్ ద సాంగ్ ఫ్రమ్ అ ఫేమస్ మూవీ రోజా. వచ్చేస్తుంది, వినండి, ఎంజాయ్ చేయండి, వి విల్ టాక్ మోర్.

వెల్కమ్ బ్యాక్. ఎంతమందికి ఈ పాట వింటే ఏం గుర్తొచ్చింది? ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్ కదండి. నిజంగానే డూ యూ గైస్ అగ్రీ విత్ మీ? ఈ పాట వింటే అసలు రేడియోనే గుర్తొస్తుంది కదా ఆ రోజుల్లో. కానీ అసలు ఈ రోజా గురించి, సినిమా గురించి మాట్లాడితే సరే మ్యూజిక్ గుర్తొస్తుంది, మణిరత్నం గారి డైరెక్షన్ గుర్తొస్తుంది, కానీ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం కూడా బాగా గుర్తొస్తుందండి. అదెవరు అని అంటే యాక్టర్ అరవింద్ స్వామి గారు. అసలు ఆయన ఒక అప్పట్లో ఆయనకు ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఒకటి క్రియేట్ అయిపోయింది కదండి. అసలు ఆయన కామ్ స్మైల్, ఆ ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ అసలు సింపుల్ సింపుల్ లుక్. అప్పట్లో ఈ సిక్స్ ప్యాక్లు ఇవేమీ లేవు, సో అవేం అవసరం లేకపోయినా కూడా అసలు హీరో అంటే ఇలా ఉండాలి అని అన్నట్టుగా ఆయన అయితే డెఫినెట్ గా ప్రూవ్ చేసుకున్నారు. అండ్ అప్పట్లో అమ్మాయిలు అరవింద్ స్వామి లాంటి అబ్బాయి కావాలి అని అనుకునేవారు చాలా మంది. ఐ రిమెంబర్ వర్ ఫ్యూ ఆఫ్ మై కజిన్స్ ఆల్సో సేయింగ్ దట్ వైట్ షర్ట్, సింపుల్ జీన్స్, అసలు ఆ సాఫ్ట్ సాఫ్ట్ స్మైల్, అసలు ఒక చామ్ ఉంది కదండి ఆయనలో. అసలు వావ్, నాకైతే ఈ మూవీ చూసినప్పుడు ఈ పాటలు మ్యూజిక్ గుర్తొస్తే, మ్యూజిక్ తో పాటు మా ఇంట్లో కొన్ని సీన్స్ ఫ్లాష్ అయినా కూడా అరవింద్ స్వామి మటుకు బాగా ఫ్లాష్ అవుతారండి. ఎంతమందికి మీలో అప్పట్లో అరవింద్ స్వామి గారు అంత బాగా నచ్చేశారు? ఎవరైనా షేర్ చేసుకోవాలి అంటే నాకు కాల్ చేయండి. సో మనము టైం ట్రావెలింగ్ చేస్తున్నాం కదా ఇన్ ది ఇయర్ 1990 సండేలో. సో వీ ఆల్ స్పోక్ అబౌట్ అ లాడ్ ఆఫ్ థింగ్స్ అండ్ నేను అఫ్ కోర్స్ ఐ స్పోక్ అండ్ యూ గైస్ లిసన్డ్. సో నేను అనుకున్న ఒక గేమ్ సెగ్మెంట్ ఒకటి పెట్టుకుందాము అని చెప్పేసి. సో ఇవేంటంటే అప్పట్లో చాలా మన సింపుల్ థింగ్స్ అండి మన ముందు ఉండేవి. అండ్ యూనో అవి ఒక్కసారి ఇప్పుడు నేను వీటి గురించి మాట్లాడితే మీరు ఏమి గుర్తొస్తుంది అండ్ మీరు గెస్ చేయగలరా అనేది చూద్దాం. సో నేను సింపుల్ అండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను రిలేటెడ్ టు దోస్ డేస్ అండ్ మీలో ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే నాకు కాల్ చేయండి 9726361966. అండ్ మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, 90s లో మనందరి ఇంట్లో ఒక కామన్ కామన్ గెస్ట్ ఉండేవారు అనమాట. అది ఎవరు అని అంటే న్యూస్ పేపర్. మార్నింగ్ గేట్ దగ్గర ఒక సౌండ్ పడే థప్ అని చెప్పి దాన్ని ఇలా చుట్టి ఈసిరేసేవారు. ఇంట్లో ఎవరో ఒకరు వెళ్లి దాన్ని తీసుకొచ్చేవాళ్ళు. సో అయితే ఈరోజు ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి అని అంటే, ఆ తెలుగు న్యూస్, మన ఇంట్లో తెలుగు ఉండేది, ఇంగ్లీష్ కూడా వచ్చేది, అండ్ తెలుగు న్యూస్ పేపర్ లో ఒక ఫోర్ బ్రాండ్స్ మటుకు చాలా ఫేమస్ అండి అప్పట్లో, అవి ఏంటో గుర్తున్నాయా? తెలుగు న్యూస్ పేపర్ బ్యాక్ ఇన్ 90s లో ఒక ఫోర్ బ్రాంచ్ చాలా ఫేమస్, ఇప్పటికీ అనుకోండి బట్ అప్పుడు గురించి చెప్తున్నా, చాలా ఫేమస్, అవి ఏంటి? అలాగే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లో కూడా కొన్ని బ్రాండ్స్ ఉండేవి. అండ్ హైదరాబాద్ లో అయితే ఒక బ్రాండ్ చాలా చాలా ఫేమస్ అండి, అసలు ఆ పేజ్ 3 సెక్షన్ కోసం కొట్టేసుకున్న వాళ్ళం, పేపర్లు చింపుకున్న రోజులు కూడా ఉన్నాయి. మీలో ఎవరికైనా అవి గుర్తొస్తే నాకు కాల్ చేయండి విత్ యువర్ ఆన్సర్స్ అట్ 9726361966. అండ్ నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ లైన్అప్ చేశాను. చేసే ముందు ఒక క్విక్ అనౌన్స్మెంట్. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యునైటెడ్ స్టేట్స్, హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సస్ అండి. దట్స్ సచ్ ఎ గ్రేట్ న్యూస్. సో ఫాలో ది టెక్సస్ స్కాలస్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ July 25th through July 27th అట్ ద ప్రయర్ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్ ఇన్ హ్యూస్టన్. అమెరికన్ school cricket starts here and there. So learn more about it at tscb.cricket. And let's listen to this beautiful song from the movie Dalapati and stay tuned. Answer teliste call cheyadam matram marchipokandi.

వెల్కమ్ బ్యాక్. దాట్ వాజ్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ దళపతి. సో నాకు ఈ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు హేమంత్ గారు కాల్ చేశారండి. నా ఫస్ట్ క్వశ్చన్ నేను ఏమడిగాను అని అంటే, 90s లో మనందరికి ఇంట్లో ఒక కామన్ గెస్ట్ ఉండేవాడు, అదే న్యూస్ పేపర్. సో తెలుగు న్యూస్ పేపర్ లో ఒక 4 బ్రాండ్స్ చాలా ఫేమస్ అప్పట్లో, అవి ఏంటి అని అడిగాను. అలాగే ఇంగ్లీష్ లో కూడా ఏంటి అని అడిగాను. హేమంత్ గారు కాల్ చేశారు అండ్ యునో హీ సెడ్ He actually gave me the right answer. Andhrajyoti, Eenadu, Prabha, Udayam, Varta. Correct. Correct. And English lo, Deccan Chronicle. That's correct. And Hindu undedi. Times of India kuda undedi. But DC matku chala famous. Like I said, you know, sports column okati. And then page 3 matram asal crazy ga undedi. So, mana Telugu time machine challenge lo, mana next question ki ready ya. Enti anante. మనకు అప్పట్లో దూరదర్శన్ లో కొన్ని లెజెండరీ సీరియల్స్ వచ్చేవి. అప్పటి వచ్చిన పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసేవారు. అందులో ఒక సీరియల్ టైటిల్ మ్యూజిక్ నేను ప్లే చేస్తాను అన్నమాట. ఆ సీరియల్ పేరు ఏంటి అనేది మీరు గెస్ చేయాలి. లెట్స్ సీ. ఐ డోంట్ నో ఇఫ్ యు గైస్ కెన్ హియర్ ఇట్, బట్ లెట్ మీ ట్రై హియర్.

విన్నారు కదా. సో ఈ టైటిల్ ఏ సీరియల్ ది, ఏ సీరియల్ టైటిల్ మ్యూజిక్ ఇది, గెస్ చేయండి. మీ ఆన్సర్ చెప్పాలి అనుకుంటే కాల్ మీ అట్ 972-636-1966. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ లైన్అప్ చేశాను అండ్ విందాము. ఐ హోప్ ఎవరో ఒకరు గెస్ చేస్తారు, కాల్ చేస్తారు అని అనుకుంటున్నాను. బట్ లిసన్ టు దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్.

0: fact, that was a beautiful song from the movie Jodi. So, naaku ee paata play avutundaga chaala mandi call chesarandi. Thank you so much. Nenu adigina question enti anante nenu oka bit play chesanu. Adi ee title, ee serial title music ani cheppi adigadam jarigindi. Naaku responses vachayi from Shailaja garu.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: Shalini, Austin లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ A2B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: అవుతుంది
7: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: ఇండియా వెళ్ళాలేమో నేను. ఇప్పుడు ఇండియా ఎందుకురా, మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
10: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.
0: Welcome back. You're listening to Radio Surabhi 107.9 FM HD3. And nenu, me RJ Shruti Venkat, me Sunday morning companion, and manamunna mana morning mantra where memories become conversations. So manam aadutunnamu Telugu time machine challenge game andi. So nenu konni questions aduta or bits play chestanu, adento meer guess cheyali. It's very simple. And indaka commercial ostundi ani nenu chusukoledandi. Mee andaru call chesi back to back call chesi answers chepparu and show chaala enjoy చేస్తున్నారని చెప్పగానే నేను ఇక్కడ టైం చూసుకోవడమే మర్చిపోయాను. సో అలా మధ్యలోనే కమర్షియల్ లోకి వెళ్ళిపోయాం. సో బేసికలీ నేను కమర్షియల్ కి ముందు అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, నేను ఒక టైటిల్ సీరియల్ టైటిల్ మ్యూజిక్ ప్లే చేశాను, అది ఎక్కడ ఏది అని చెప్పి గెస్ చేయండి అని అడగడం జరిగింది. నాకు కాల్స్ వచ్చాయి శైలజా గారి నుంచి, సందీప్ గారి నుంచి, రాజ్ అలపర్తి గారి నుంచి, సోమశేఖర్ గారి నుంచి అండ్ గిరి గారి దగ్గర నుంచి. అందరూ గెస్ చేసిన ఆన్సర్ ఏంటి అని అంటే, మాల్గుడి డేస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి షో ఎంజాయ్ చేస్తున్నా అని చెప్తున్నందుకు. దిస్ మీన్స్ అ లాట్ టు మీ నోయింగ్ దాట్ యు నో పీపుల్ ఆర్ లిస్నింగ్, పీపుల్ ఆర్ హ్యావింగ్ ఫన్. అండ్ నా షో మోస్ట్లీ ఈజ్ అబౌట్ నాస్టాల్జియా. నాకు అసలు సండే నేను ఇక్కడికి వస్తున్నాను అని అంటే, నాకు అసలు ఐ కాంట్ టాక్ థింక్ అబౌట్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్ అదర్ దాన్ నాస్టాల్జియా, బ్యాక్ ఇన్ దోస్ డేస్ అసలు ఎలా ఉండేవి అని. అండ్ ఇమ్మీడియట్ గా మన అందరం కనెక్ట్ అయిపోతాము దానికి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, నేను ఒక చిన్న క్లూ ఇస్తా, ఓకే, ఐ జస్ట్ టెల్ యూ స్టోరీ లైన్ అండ్ అది చిన్నప్పుడు చాలా చాలా ఫేమస్ కార్టూన్ నేను చెప్పగానే మీ అందరికి తెలిసిపోతుంది. హేమంత్ గారు మీరైతే ఇందాకే ఆల్రెడీ గెస్ట్ చేసేసారు నేను క్వశ్చన్ అడగక ముందే, బట్ లెట్ సీ ఇఫ్ యూ విల్ బి ఏబుల్ టు క్యాచ్ ఇట్ అప్. సో క్లూ ఏంటి అంటే, ఒక అబ్బాయి ఉంటాడు, చిన్న అబ్బాయి, అడవిలో పెరుగుతాడు, వాడి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? ఒక ఎలుగు బంట్ ఉంటుంది, ఒక బ్లాక్ ప్యాంథర్ ఉంటుంది, అండ్ ఒక పెద్ద పులి మాత్రం అబ్బాయిని అస్సలు వదలదు. చెప్పండి, ఇది దూరదర్శన్ సీరియల్ ఆర్ కార్టూన్ పేరు ఏంటి? ఫోన్ లైన్స్ ఓపెన్ ఉన్నాయి, యూ కెన్ కాల్ మీ అట్ 972-636-1966. అండ్ నేను ఒక మంచి సాంగ్ జెంటిల్మెన్ నుంచి లైన్అప్ చేసేసాను, సో మీరు కూడా విని ఎంజాయ్ చేసేయండి.

Welcome back. That was another beautiful song from the movie Gentleman. So, నేను అడిగిన క్వశ్చన్ సాంగ్ కి ముందు ఏంటి అని అంటే, ఒక చిన్న అబ్బాయి అడవిలో పెరుగుతాడు. వాడికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, ఒక ఎలుగుబంటి, ఒక బ్లాక్ ప్యాంథర్ అండ్ ఒక పెద్ద పులి మాత్రం వాడిని వదలదు అని చెప్పాను. దానికి నాకు ఆన్సర్స్ వచ్చేసాయి ఫ్రమ్ శ్రీనివాస్ గారు, వాజ్ ద ఫస్ట్ వన్ టు గెస్ జంగుల్ బుక్ అవునండి. అండ్ వాడి ఫ్రెండ్స్ పేరు, అబ్బాయి పేరు మోగ్లీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ పేరు బగీరా బాలు. అండ్ రాజలపర్తి గారు కూడా గెస్ట్ చేశారు మోగ్లీ అని చెప్పి. అండ్ గణేష్ గారు కాల్ చేసి స్పాట్ ఆన్ జంగల్ బుక్ బాలు బగీరా అండ్ ఖా అని చెప్పి ఒక పాము కూడా ఉండేదండి అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్స్ అండ్ గెస్సింగ్. మీకంటే ఎక్కువ నేను ఎంజాయ్ చేస్తున్నాను మీరు ఇది ఇంత పిక్ పిక్ గా నాకు కాల్ చేసి చెప్తూ ఉంటే. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, థాయ్ తెలుగు టైం మెషిన్ ఛాలెంజ్ లో సమ్మర్ హాలిడేస్ అనగానే ఫ్రిడ్జ్ లో ఒక ఆరెంజ్ కలర్ బాటిల్ మనందరిళ్లలో కంపల్సరీగా ఉండేది. ఆ రోజుల్లో గెస్ట్స్ వచ్చినా, రిలేటివ్స్ కజిన్స్ ఎవరు వచ్చినా అమ్మ వెంటనే దాన్ని మిక్స్ చేసి ఇచ్చేది. ఆ ఫేమస్ డ్రింక్ ఏంటో గుర్తుందా? ఫ్రిడ్జ్ లో ఒక ఆరెంజ్ కలర్ బాటిల్ కంపల్సరీగా ఉండేది. అండ్ అప్పట్లో యాడ్ లో ఆ చిన్నపిల్ల ఎవరైతే ఉందో, తర్వాత మూవీ యాక్ట్రెస్ గా కూడా అయ్యింది పెద్ద అయ్యాక, షీఈస్ వెరీ వెరీ ఫేమస్. అండ్ ఆ డ్రింక్ ఏంటో మీకు తెలిస్తే నాకు కాల్ చేయండి అట్ 972-636-1966. అండ్ నేను ఈలోపు ఒక మంచి పాట ప్లే చేస్తా. ఏం పాట ప్లే చేయాలి? Okay, this is one of my favorite songs. Meer kuda vini enjoy chesandi.

Welcome back. That was another beautiful song from the movie ప్రేమికుడు. సో పాటకి ముందు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, సమ్మర్ హాలిడేస్ అనగానే ఫ్రిడ్జ్ లో ఒక ఆరెంజ్ కలర్ బాటిల్ కంపల్సరీగా ఉండేది, అండ్ ఎవరింటికి వచ్చినా కూడా అమ్మ వెంటనే అది మిక్స్ చేసి ఇచ్చేది. ఆ ఫేమస్ డ్రింక్ ఏంటి అని అడగడం జరిగింది. నాకు టపా టపా టపా టపా కాల్స్ వచ్చేసాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ స్పాట్ ఆన్ శైలజ గారు చెప్పారు రస్నా. దట్స్ కరెక్ట్ అండి రస్నా, ఐ లవ్ యూ రస్నా. అండ్ దెన్ కరుణ గారు కాల్ చేశారు, కృతి తల్లి కూడా కాల్ చేసింది, అండ్ శ్రీధర్ గారు కాల్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఎస్, ది ఆన్సర్ ఏస్ రస్నా. అసలు ఆ రస్నాలో ఫ్లేవర్స్ ఉండేవి, అది కలుపుకుని తాగితే అసలు ఆహా, ఏ సాఫ్ట్ డ్రింక్ దాని ముందు పనికొచ్చేది కాదు కదండి. అసలు మోర్ దెన్ యూనో డ్రింక్ తాగడం కంటే ద మూమెంట్ వి థింక్ అబౌట్ ఇట్ మళ్ళీ ఆ డేస్ బాగా గుర్తొస్తాయి కదా. ఏమంటారు, నాకైతే అసలు చాలా ఇష్టం అండి. ఐ లవ్ టాకింగ్ అబౌట్ దోస్ డేస్ ఆల్ ద టైమ్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, చూస్తూ టైం 9:48 అయిపోయింది, బట్ బిఫోర్ దాట్ ఐ వాంటెడ్ టు విష్ వన్ ఆఫ్ అవర్ ఆర్జే శ్రీకాంతి గారి మదర్ బర్త్డే July 15th నండి, అండ్ ఆవిడ వాళ్ళ మదర్ కి విషెస్ తెలియజేయాలనుకుంటున్నారు ఆన్ ఆర్ షో. సో ఆంటీ పేరు శ్రీమతి ఆంటీ పేరు లక్ష్మీ రాయవరపు గారు. ఆంటీ, అ వెరీ వెరీ అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే, అండ్ ఆ భగవంతుని ఆశీస్సులతో మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, ఆనందంతో, సుఖశాంతులతో, ప్రేమాభిమానాలతో నిండి 100 ఏళ్లు సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ దీస్ విషెస్ ఆర్ ఫ్రమ్ యువర్ డాటర్ శ్రీకాంతి రాజ్ గారు, శ్రీకాంతి, నిహాల్, అండ్ మన చిట్టి రిహాన్. అ వెరీ అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే టు యూ ఆంటీ. సో అది విషెస్ చెప్పే. Now, మన నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ కాసుకోండి. ఇది చాలా ఈజీ, బట్ నాకేంటంటే కొన్ని 5-5 ఆన్సర్స్ కావాలి, ఎందుకంటే చాలా ఫేమస్ ఉండేవి. సో 1 అని పిక్ చేసుకోలేం కాబట్టి. మనకి చిన్నప్పుడు 1990s లో మనకి పాకెట్ మనీతో మనం కంపల్సరీగా కొనుక్కునే ఐటమ్స్ ఉండేవి ఏంటవి, 90s చాక్లెట్స్ కానీ, చూయింగమ్ బ్రాండ్స్ కానీ. ఎంత మంది గుర్తు పెట్టుకున్నారో చూద్దాం. ఓకే, ఫోన్ చేసి కనీసం ఒక 5 బ్రాండ్స్ చెప్పాలి. ఓకే, లైక్ చాక్లెట్ అండ్ క్యాండీస్ ఏంటి, ఆర్ బీట్ చూయింగమ్స్, ఆర్ ఆ తర్వాత కొన్ని ఫేమస్ కొత్త చాక్లెట్లు కూడా వచ్చాయి కదా, కొన్నేమో క్యాండీస్ లాగా వచ్చేవి, కొన్నేమో చాక్లెట్స్ లాగా వచ్చేవి, అవేంటో నాకు చెప్పండి. ఎనీ 5, అండ్ ఫోన్ లైన్స్ ఓపెన్ ఉన్నాయి 9726361966. అండ్ ఈ లోపు నేను ఇంకొక సాంగ్ తీసి పెట్టాను, అది ప్లే చేస్తాను, అండ్ వీ విల్ టాక్ మోర్. వచ్చేస్తుంది, దేర్ యు గో.

right, welcome back. That was a beautiful song from Premante Idera. Okay, so నేను ఈ సాంగ్ కి ముందు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, అప్పట్లో చాక్లెట్ బ్రాండ్స్ ఉండేవి, కెన్ యూ నేమ్ ఎనీ ఫైవ్ ఆఫ్ దోస్ బ్రాండ్స్ అని అడగడం జరిగింది. శైలజ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. యాక్టివ్ పార్టిసిపెంట్ ఈరోజు శైలజ గారు, థ్యాంక్ యూ. ఆవిడ గెస్ట్ చేశారు ఆశ, ఎక్లేర్స్ ఫైవ్ స్టార్, డైరీ మిల్క్ అండ్ బూమర్ చూయింగ్ గమ్స్ లో బూమర్ వాజ్ వెరీ వెరీ ఫేమస్. దాట్ వాస్ ద రైట్ ఆన్సర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ శైలజ గారు. అండ్ శైలజ గారి బావగారు సుధాకర్ సుధాకర్ గారు అండ్ సురేష్ మార్పూడి గారు వాళ్ళ హస్బెండ్, వాళ్ళ బర్త్డే జులై 13th అంటండి. సో షీ వాంటెడ్ టు విష్ దెమ్ ఆన్ ఎయిర్ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ శైలజ గారు అండ్ ఆల్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. సారీ శైలజ గారు, మీ బావగారు లాస్ట్ నేమ్ మర్చిపోయాను, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ ఆల్సో నాకు చాలా ఫేవరెట్ అయిన పర్సన్ ఎవరు అని అంటే మా సిస్టర్ ఇన్ లా. సో తన బర్త్డే కూడా జూలైలోనే అండ్ ఇట్స్ ఆన్ ద 15th అండ్ ఐమ్ విషింగ్ మై వండర్ఫుల్ సిస్టర్ ఇన్ లా సౌమ్య అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. మే యూర్ డే బీ ఫిల్డ్ విత్ లవ్, లాఫ్టర్ అండ్ ఆల్ ది హ్యాపీనెస్ యూ డిజర్వ్ అండ్ మే దిస్ న్యూ ఇయర్ ఆఫ్ యువర్ లైఫ్ బ్రింగ్స్ యూ గుడ్ హెల్త్, ఎండ్లెస్ జాయ్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ అండ్ సక్సెస్ ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ ఎ కేరింగ్ అండ్ వండర్ఫుల్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ సౌమ్య. Stay blessed, keep smiling and may all your dreams come true. Have an amazing birthday and a fantastic year ahead with lots of love from Shriram, Vihana and me Shruti. All right, that was another wish andi cheppalanukunnanu cheppesanu. So ala chustu 956 ayipoyindandi ee roju asalu. Thank you so much for all of you who called and took active participation. This means a lot andi. Nenu mari mari inka going forward inka manchi nostalgia games tho mee mundu untanu prati aadivaram. So don't forget to tune in, vinandi, na call cheyandi, mee memories ni natho share cheskondi. So నాకు ఒక సాంగ్ రిక్వెస్ట్ వచ్చింది. సో నేను యాక్చువల్లీ అది పొద్దునే ఎందుకు లేండి దించాక్ పాటలు అని చెప్పి నేను ఇప్పటివరకు పెట్టాను అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే దట్ సాంగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కాలింగ్ మీ వన్స్ అగైన్ అండి. మీ సపోర్ట్ లేకుండా నేను లేను. సో మీరందరు ఇంతమంది కాల్ చేశారు కాబట్టి నా మిషన్ కంప్లీట్ అని అయితే నేను ఫీల్ అవుతున్నాను. తెలుగు టైం మిషన్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ మన తెలుగు టైం మిషన్ లో ఇంకొక ఇయర్ తోటి రాబోతున్నాను, ఇంకా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ తో కూడా రాబోతున్నాను. మీరు వింటూనే ఉండండి రేడియో సిరబి 107.9 FM HD3 డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్ అండ్ నేను మీ ఆర్జే శృతి వెంకట్, మీ సండే మార్నింగ్ కంపానియన్ అండ్ మీ సండేని మీ సండే మార్నింగ్ ని యాక్చువల్లీ నాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ వీక్ అహెడ్ అండ్ మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. బై డయాలస్, టేక్ కేర్ అండ్ here you go with another song, but don't go, stay tuned. Mana next RJ vachestunaru mimmalni entertain cheyadaniki.

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకినీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandinattu.

ఎనిమిది పదులు దాటిన ఒక నిండు జీవితం ముగిసిందన్న వార్త వినగానే తెలుగు పాటకు ఎనలేని సొగసులను తీసుకువచ్చిన ఒక గొంతుక మూగబోయింది అని ఒక్కసారిగా వినగానే మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది అన్నట్లుగా గొంతు మూగపోయింది. ఆ స్వరం ఇక నేరుగా వినిపించిందన్న నిశ్శబ్దం మనల్ని ఆవరించిన మాట నిజమే, కానీ 88 ఏళ్ల

మనసును అంత స్వచ్ఛంగా పులకరింపజేసింది. ఆమె గొంతులోని అమాయకత్వం సిరిమల్లెపువ్వా అంటూ ఒక పసిపాప మనల్ని పిలుస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. ఆ స్వరం ఎప్పటికీ మల్లెలు పూసే వెన్నెల కాసే అందమైన రాత్రి లాంటిది. ఆమె పాడిన ప్రతి పాట అక్షరాల ఒక అర్చన. నాదబ్రహ్మకు ఆమె గొంతు అంకితమైపోయింది. గోవుల్ని తెల్లనా గోపయ్య నల్లనా అంటూ జీవిత సత్యాన్ని అత్యంత సున్నితంగా చెప్పాలన్నా, మౌనమేళను ఈ మరపురాని రేయి అంటూ గుండె గొంతుకులోని విరహాన్ని బాధని పలికించాలన్నా, అది జానకమ్మకే సాధ్యం. ఆ గొంతులో పలికిన ఏడుపు, నవ్వు, భక్తి, శృంగారం అన్నీ మన జీవితాల్లో భాగమైపోయాయి. మనిషికి మరణం ఉంటుందేమో కాని విశ్వం ఉన్నంత వరకు ఆ గాత్రానికి మరణం లేదు. సముద్రంలో నీటి బృందములు ఉన్నంత వరకు, ఆకాశంలో తారా చంద్రికలు ఉన్నంత వరకు, ఈ భూమండలం మీద ఇసుక రేణువులు ఉన్నంత వరకు, నడయాడే మానవత్వం ఉన్నంత వరకు, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది అన్నట్లు సంగీతానికి జానకమ్మ గారికి బంధం అనాదిది, అనంతమైనది. ఆమె భౌతికంగా మనం విడిచి వెళ్లిపోయినా మనం కన్నీళ్లతో వీడ్కోలు పలుకుతూనే ఆమెకు బహుమతిగా, ఆమె మనకు బహుమతిగా ఇచ్చిన స్వర నిధిని, ఆ మహోన్నత జీవితాన్ని ఒక వేడుకలా జరుపుకుందాం. తెలుగు భాషకు అమృతపు పూత, తెలుగు పాటకు సుగంధపు సేత, జానకమ్మ పాట తేనెల వెన్నెల కలబోత, తనకిదే మా కన్నీటి విరిజ్యోత.

కొన్ని ఉదయాలు శుభోదయం చెప్పలేం. రేడియో సభ్య శ్రోతలందరికీ ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ఇది శుభోదయం కాదు, ఎందుకు అంటే ఒక అస్తమయం జరిగింది కాబట్టి. తెలుగు జాతి కాదు, భారత జాతి ఒక రత్నాన్ని కోల్పోయింది. జానకమ్మ మనకి ఇక లేరు. ఏ పాట విన్నా అంత మధురాతి మధురమైన అనుభూతిని ప్రతిసారి గుండెల్లో పుట్టించగలిగే ప్రతిభ ఎవరికుంటుంది? జానకమ్మకే. అలా ఆమె ఇంకా లేరు అంటే చాలా ఏళ్ళుగా పాడట్లేదు, అయినా కూడా ఆమె ఉన్నారు. మనం నడియాడే గడ్డ మీద ఆమె కూడా ఉన్నారు అని తలుచుకున్నప్పుడల్లా ఉన్నారు కదా అనిపిస్తూ ఉంటుంది. ఆమె లేరు అనగానే అయ్యో లేరే అన్న చింత మొదలైపోతుంది. మీ అందరికీ ఈనాటి సిగ్నేచర్ షోలో ఆకాశం ఏలాటిదో తన గానం అలాంటిదే అన్నట్టుగా ఆ శీర్షికతోటి ఎదకన్నుల్లో కన్నీటి గీతం అది పాడుకునే ఒక చిన్న విషాదాల వేడుక చేసుకుందాం. అంటే ఆమె లేకపోయినా ఆమె జీవితాన్ని ఒక పండుగలాగా జరుపుకోవాలి మనం. ఒక పండుగలాగా ఆమె అందించిన ఎన్నో రకాల ఒకటేమిటి, ఎన్ని రకాలైనది, ఆమె మన యవ్వనం, ఆమె మన ముసలితనం, ఆమె మన విరహం, ఆమె మన భక్తి, అన్నిట్లోనూ ప్రతి భావంలోనూ జానకి గారు ఉంటారు. ఎవరైనా సరే, అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, అందరికీ దగ్గరగా జానకమ్మ గొంతు ఉంటుంది. ఎలా సాధ్యం ఒక మనిషికి అలాగా? అది మాట్లాడుకుంటూ వెళ్దాం. వచ్చే 3 గంటల పాటు జానకమ్మ కడలిలో మునిగి తేల్దాం. మీకు వారి పాటల్లో ఏ పాట కావాలని అడగండి. ఆమె డ్యూయట్లు కావచ్చు, సింగిల్స్ సోలోగా పాడినవి కావచ్చు, ఏవైనా కావచ్చు. జీవితంలో ఆవిడ్ని ప్రత్యక్షంగా కలవలేకపోయామే అన్న ఒక బాధ అలా ఉండిపోతుంది శాశ్వతంగా. కానీ ఆ మూర్తి ఎవరైతే మనకు కనిపిస్తూ ఉంటారో, ప్రతి చోట ఒక బొమ్మ, ఇలా బొట్టు పెట్టి విభూతి బొట్టు పెట్టిన బొమ్మ, అంతకుముందు ఇలా నిండైన బొట్టు పెట్టిన బొమ్మ కూడా గుర్తుండేది. అవి దానికి దీనికి మధ్యలో ట్రాన్సిషన్ ఆవిడ ఎలా చేశారు, ఏమిటి నిలువెత్త వ్యక్తిత్వానికి నిదర్శనం, మాట్లాడుకుందాం. రేడియో సర్వేలో సిగ్నల్ స్టేషన్ నడుస్తుంది, ఫోన్ చేయండి 9726361966. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారమయ్యే రేడియో సర్వే కార్యక్రమంలో ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం ఒక గొప్ప జానకమ్మని వాళ్ళ కార్యక్రమం జరుపుకుందాం.

0: lovely.
1: Subhash. Demini Dasan.

0: పర్ఫెక్ట్.
1: జానకి గారు తను పాడిన ఎన్నో గొప్ప గొప్ప పాటల్లో ఇలా పోటీ పడుతూ పాడే పాటలు అంటే, పక్క వాళ్ళు అక్కడ బాలుగారు ఉన్నారు, బాలుగారికి తను స్వరాల్లో మాటలు అందిస్తే ఆయన ఆ స్వరం సరిపెట్టేట్టుగా పాట పాడాలి, అది అక్కడ పోటీ. ఆ మధ్యలో అంటే ఇంకా శ్రీదేవి గారు కమలాసన్ గారు పక్కన పెట్టేద్దాం. ఆ పాటలో ఏంటి అసలు, ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని ఛాలెంజ్ చేసి పాడాలి అంటే పాట స్వరస్థానాలు కరెక్ట్ గా అందించాలి, అవి ఎక్కడ హ్రస్వం ఉంది ఎక్కడ దీర్ఘం ఉందో అవన్నీ సరిగ్గా పలకాలి, అవి చేస్తూ అవి అటువైపు గాయకుల్లో ఉన్న కవిని బయట తీసుకురావాలి. దట్ ఇస్ ఐడియా. ఆ సీన్ ఆ మొత్తం దర్శకుడు ఏం చెప్పారు కానీ ఆమెకి అసలు ఎలా దింపేస్తారు, తనకి ఏం కావాలో అసలు ఎలా నిజంగానే ఒక పరీక్ష పెడుతూ ఒక కవిని అతనిలో ఉన్న సాహిత్యాన్ని బయటకు తీసుకొచ్చే ఒక గాయని ఎలా చేస్తారో అలా చేస్తారు జానకి గారు. మొత్తం మధ్య మధ్యలో చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడాను ఇప్పుడు చూద్దాం అని అలా చెప్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా ఈ ఐ డోంట్ థింక్ ఈ పాటకి ఎందుకు ఏ పాట పాడినా జానకి గారు ఏ పాట పాడినా ఏ పాట మళ్లీ విన్నా సరే ఈ పాట ఇంకొకరు అమలా పాడలేరు అన్ని కార్యక్రమాల్లో రీప్రొడ్యూస్ చేసిన అలా అనిపిస్తూ ఉంటుంది. జానకి గారి ప్రతిభలో మురిసిపోదాం. ఇలా పోటీ పడితే పాడిన పాటలో ఈ పాట అసలు పైన ఉంటుంది. నరసింహరావు గారు ఫోన్ చేశారు మా హరిసి వంగల్ సీనియర్ తను, జానకమ్మ అభిమానులు అని నేను ఖచ్చితంగా చెప్పను, ఎందుకంటే రేడియో సర్వీస్ శ్రోతల్లో జానకమ్మ అభిమానులు కాని వారు ఎవరైనా ఉంటారు అంటే నేను నమ్మ. ఈ పాట వినండి, తర్వాత ఒకవేళ అలాంటి వారు ఉంటే కూడా మారిపోతుంది. పోటీ పడుతున్నారు కదా, దీంట్లో దేంట్లో పోటీ పడుతున్నారో చూడండి. ఈ పాట గురించి ఏ విశేషం తెలిసినా ఫోన్ చేయండి 9726361966. మీరు వింటున్నది రేడియో సర్వీ ఆన్ 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్.

0: చిన్న విరామం వస్తుంది. విరామం తర్వాత మనం జానకమ్మక పాటల కడలిలో లేదా నదిలో ఇలా ఓనలాడుతూ వెళ్దాం. చిన్న బ్రేక్, వచ్చేద్దాం.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్
4: గుర్తుకొస్తున్నాయి,
1: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
1: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
6: నీ కల నిజం అవబోతోంది.
1: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
6: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
1: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్.

0: Call them at 817-829-8888. ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: పడిస్తాను పడిస్తాను నేను కూడా పాడిద్దాం. నీళ్ళీళ్ళ పాడద దేవ, ఈ పాట మురిపించే మువ్వలు అన్న సినిమా నుంచి. అందులో ఇది చాలా కాంపిటీషన్ల పాట. ఇది ఏంటంటే జానకమ్మ అందులో పక్కన ఇంకొక ఇన్స్ట్రుమెంట్ తోటి పోటీ పడతారు. ఆయన నేపథ్యం ఇచ్చినది ఆయనను ఎస్ఎం సుబ్బయ్యనాయుడు గారు. ఆయన షెహనాయి వాయిస్తారు, అందులో సన్నాయి వాయిస్తూ ఉంటే ఆ సన్నాయికి ధీటుగా తను స్వరాలు ఇవ్వడం పాడడం అంతా కూడా. ఆరుద్ర గారు అంతే గొప్పగా రాశారు. మురిపించే మువ్వలలో మువ్వలేమో కానీ ఈమె గొంతులో రవ్వలు మాత్రం మనం మురిపిస్తాయి. అందులో ఏమాత్రం అనుమతి లేదు. ఇందాక ఒక ఆత్మీయులు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం అండి, మీరు రేడియో స్టోర్ ఫోన్ చేస్తారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
1: నమస్తే అండి, నా పేరు స్మిత బిస్సా ప్రజా.
0: స్మిత గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి, బాగున్నాను. ఇదిగోండి మీ కార్యక్రమమే వింటున్నాము.
0: జానకమ్మ లీల పాడదాం.
1: అవునండి, కరెక్ట్
0: చెప్పండి. మీరు జానకమ్మ అభిమానులు కాని వారు లేరని నేను ఇందాకే డిక్లేర్ చేసేసాను, కాబట్టి అది ప్రత్యేకంగా చెప్పక.
1: అవునండి,
0: చెప్పండి.
1: అవును, అదే మీరు ఇందాక ఇంట్రడ్యూస్ చేసి అంటే ఇంట్రొడక్షన్ లోనే అసలు అద్భుతంగా మాట్లాడారండి మీరు. చాలా చాలా బాగుంది, చాలా బాగా చేశారు.
0: ధన్యవాదాలండి. అంటే మీకు మీరు ఓన్లీ మాటే వింటారు, ఇటువైపు నా పరిస్థితి అంటే మీకు కల్పించదు. సో ఇలా అంటే చెప్తూ ఉంటే ఇలా కన్నీళ్ళు బొటబొట కూడా కారిపోతూ ఉంటాయి. ఇంకా అది దానికి ఏం చేయలేను నేను.
1: అవునండి, అవునండి, అది ఇంకా అది తప్పదండి. ఇంకా అంటే మనం ఆవిడకి అలాగే కదండి కృతజ్ఞతలు చెప్పుకోగలం.
0: అబ్సల్యూట్లీ. అందుకే కన్నీటి జ్యోత అన్నాను, అంటే కన్నీళ్లు కూడా పూలు అయిపోతాయి.
1: అది అది కరెక్ట్ అండి,
0: పూలు అయిపోయి ఆమె పాదాల దగ్గర పడేయడమే అంతే.
1: అవునండి, అవును అవును అవును.
0: చెప్పండి.
1: ఇంతకీ అండి, ఆవిడ గళం ఎంత మధురంగా ఉంటుందో అంతే మధురంగా ఆవిడ మనస్సు కూడా అండి. ఎందుకంటే నేను ఆవిడని కలిశాను, ఎయిర్పోర్ట్ లో కలిశాను అనమాట, చాలా కాలం క్రింద, టైమ్స్ మీన్స్ 20 ఇయర్స్ బ్యాక్ అండి. ఎయిర్పోర్ట్ లో మా పాప అప్పుడు షీ వాజ్ యూనో అరౌండ్ 1 ఇయర్ అండ్ ఆవిడ ఆవిడ పలకరించాను, మాట్లాడాను, ఆవిడ ఆశీర్వచనం తీసుకున్నాను. మా అమ్మాయిని ఆవిడ ఎత్తుకుని ఏంటండి
0: జన్మైపోయింది అదృష్టం.
1: నిజంగా అండి, నిజంగా. అండ్ ఆవిడ మా అమ్మాయిని ఎత్తుకున్నారండి, ఎత్తుకుని అసలు ఆమె చెప్పచ్చు చెప్పకూడదు కానీ అండి, బుజ్జిమూడు ఎంత ముద్దుగా ఉందో అని అన్నారనమాట. అండ్ వాళ్ళ కోడలు పక్కన ఉంటే ఆవిడ్ని పరిచయం చేసి అసలు ఇలాంటి కోడలు ఎంత మంచి కోడలు నా అదృష్టం అని చెప్పుకుంటూ వచ్చారనమాట ఆవిడ.
0: అందుకెంత గొప్ప అవుతారండి వాళ్ళు, మాట పాట ఎందుకు గొప్ప అవుతాయంటే మనసులు అంత గొప్ప కాబట్టి.
1: అది అవునండి, అవును అవును. ఆ రోజు అనిపించిందండి నిజంగా ఆవిడ పాటలే కాదు మనస్సు కూడా ఎంత గొప్పది అని.
0: అండి, సో మీరు కలిసినందుకు మీ మీద కొంచెం ఏమంటారు అసూయ ఈర్ష లాంటివి కలిగినా అలా ఎవరికో కొంతమందికి ఆ భాగ్యం లభిస్తూ ఉంటుంది, గొప్పవాళ్ళని అలా పుట్టుకోగలడం గానీ వాళ్ళతో మాట్లాడడం కలగడం గానీ.
1: అవునండి, అది నిజంగా నా భాగ్యం అండి, పూర్వజన్మ సుకృతం అయి ఉంటుంది
0: అది. మీకు ఏమైనా పాట కావాలా జానకి గారిది?
1: ఉందండి, ఏంటి పగలు వెన్నెల జగమే ఊయలా ఉంది కదండి.
0: ఉందండి, ఎందుకంటే ఆమె పాడితే పగలు వెన్నెల అయిపోతుంది.
1: అవును, కరెక్ట్.
0: మీరు అడగడం కూడా భలేగా ఉంది, ఎందుకంటే నేను తర్వాత నా పట్టికలో ఉన్న పాట అదే.
1: అవునండి, ఇన్ఫాక్ట్ ఇందాక మీరు పాట వేశారు చూడండి నాగేశ్వరంతో పాట, అది అది కోరుకుందామని నేను మనసులో అనుకున్నాను అనమాట. మీరు వేసేసారు, ఆ తర్వాత నేను మళ్ళీ ఆలోచించుకునే పాట అది కోరుకోవాలి అని.
0: ఏంటంటే విశ్వవ్యాప్తంగా శ్రోతలు ఉన్నారండి, అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్ నుంచి వింటున్నారు అనుకుంటాను, అక్కడి నుంచి లేదు లేదు డాలస్ నుంచి విన్నారు. ఈయన మా వారు కోరారు వెంటనే ఈ పాట కోరారు. సో ఫెంటాస్టిక్, మీకు పగలే వెన్నెల అన్న పాటే నేను తర్వాత లైన్ అప్ చేస్తున్నాను కాబట్టి అదే వినిపిస్తాను మీకు.
1: ఓకే అండి,
0: సంతోషం. ఆవిడ పాడితే పగలు వెన్నెల కాదా చెప్పండి, జగము ఊయల కాదా చెప్పండి, నేను చెప్పడం ఆవిడ చెప్తారు వినండి.

ఒకసారి అలా ఆవేశమైపోయి మ్యూట్ లో మాట్లాడేస్తూ ఉంటాం. సరే, క్షమించాలి, చాలాసేపు మాట్లాడి అది గ్యాప్ లో ఉన్నానని చెప్పి అర్థమైంది. నాకు ఒక శ్రోత ఫోన్ చేశారు, అనంత్ గారు. ఇందాక మీరు విన్న పాట పగలే వెన్నెల జగమే ఊయల, ఆ పాటలో సాహిత్యం అంతా కూడా ఆమె కోసం రాసినట్టేమో అనిపిస్తూ ఉంటుంది. నింగిలోని చందమామ తంగి చూసే, నీటిలోని కలువ భామ పొంగి పూచే, ఈ అనురాగమే జీవన రాగమే, ఎదలో తేనె జల్లు కురిసిపోదా అంటే ఎదలో తేనె జల్లు కురిసినట్టుగా ఉంటుంది ఆ పాటది. పగలు వెన్నెలైపోతుంది, జగం ఊయలైపోతుంది, అలా కడలి పిలుస్తుంటే కన్నెవాగు పరుగు తీసినట్టుగా ఉంటుంది ఆ పాట. మురళి పాట విన్నప్పుడు శిరస్సు ఎలాగైతే తలుపుతుందో ఆమె పాట విన్నప్పుడు మనం తలుపుతాం. ఈ అనుబంధమే మనకు ఒక మధురానందమై నిలిచిపోతుంది, ఇళ్లపై నందనాన్ని నిలిపేస్తుంది. ఈ పాట మొత్తం శ్రీరామరెడ్డి గారు రాశారు, జానకి గారి పాట కోసమే రాశారేమో అనిపిస్తూ ఉంటుంది. నీలిమబ్బు నీడ నెమలి ఆడడము, పూల ఋతువుపై పిక్కుము పారడము, మనసే వీణగా జనజన మురగడము, బ్రతికే పున్నమిగా వెరిసిపోవడం, ఇవన్నీ కూడా జానకి గారి పాట కోసమే రాశారు అనిపిస్తుంటుంది నాకు. అలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి, అవి కూడా విందాం. జానకి గారి ప్రత్యేకం చేసుకుంటూ ఉన్నాం. ఆకాశం ఎలాంటిదో, తన గానం అలాంటిది. హేమగారి కోసం మ్యాసచ్యూసెట్స్ నుంచి.

0: తీసుకోండి.
1: పవన్ గారు పాట అయిపోయింది ఈలోపు, మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకున్నాను. సప్తపది పాట గోవుళ్ళు తెల్లన విన్నారు, అందులో చిన్న పిల్లవాడి గొంతుని ఎలా పలికిస్తారు?
0: అవునండి,
1: అది
0: అమ్మగారే పాడారు.
1: అంతే, అలా ఉండిపోతాయి కొన్ని
0: ఆవిడ తప్ప ఇంకెవరు పాడలేరేమో అలా
1: అనిపించింది. కాదు
0: లేరు, అంతే
1: అంతే, అది పాడలేరేమో అన్న ప్రశ్న లేదు.
0: ఒక రకమైన ప్రతిసారి మనం పాటలు అడగడానికి చేసినప్పుడు ఒక రకమైన సంతోషము, ఇవాళ ఒక రకమైన బాధ తప్పితే ఉదయంతో
1: అంటే దుఃఖం ఇలా తెరలు తెరలుగా వచ్చేస్తున్నా ఆమె ఆనందించిన గొప్పతనాన్ని మనం ఆనందించాలి.
0: అవును, మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా మీ ఆటలు వెనక మా అందరికి అర్థమవుతుంది బాగా. మీరు అన్నట్టు అది విన్న వాళ్ళందరూ పాటలు విన్న వాళ్ళంతా అదృష్టవంతులే, అలాంటి జనరేషన్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా.
1: అది ఆ గడ్డ
0: పాట ఎప్పుడు
1: మన నేల చేసుకున్న అదృష్టం మన భారత.
0: అంతేనండి, అంతే, మన తెలుగు వాళ్ళు గాని అందరు సింగర్స్ గాని మన సంగీత అభిమానులు అందరు ఇలాంటి వాళ్ళ పాటలు వినే అవకాశం మన దొరకడం మన అదృష్టం నిజంగా. చాలా చాలా ధన్యవాదాలు
1: చెప్పారు పవన్ గారు, మీకు కూడా అదృష్టం మీది.
0: అవునండి, అవును, ఆవిడ చక్కగా బ్లెస్ చేశారు అంత ఓపిక గా. నాకు అది ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. బిజీ అనుకోకుండా ఈ చిన్న చిన్న వాటికి అంత బిజీగా చెప్తారు, చక్కగా చెయ్యి పెట్టి బ్లెస్ చేసి చెప్తారు. అది చాలు, ఇంకా అంతకంటే మరపురాలు ఏముంటాయండి.
1: నేను నా B+ ఛానల్లో ఏదో లలిత గీతాల్లో ఆవిడ పాడిన ఒక లలిత గీతం నాకు విడిగా వినిపిస్తే దాన్ని నేను పాడాను అని చెప్పి ఎవరో మిత్రులు ఆవిడ ఫార్వర్డ్ చేశారు, అమ్మ మీరు పాడిన లలిత గీతం ఈయన పాడారు వినండి అని. బానే పాడాడు అని చెప్పి చిన్న ఐస్ క్లిప్ పంపించారు. మంచి ప్రయత్నం, బానే పాడాడు అనుకుంటూ అలా పెట్టారు అనమాట. అబ్బా చాలరా దేవుడా,
0: జన్మధన్యమైపోయింది
1: ఆవిడ అనుకున్నాను.
0: అంతేనండి, అంతకంటే ఎంత అదృష్టం అంత ఏముంటుందండి మనకు.
1: మీరు అన్నట్టు
0: చాలా చాలా
1: వాళ్ళ పాటతోటే కాదు, వాళ్ళ నడవడికతోటి, వాళ్ళ
0: అవునండి
1: వాళ్ళు ఎలా
0: అది అందరికి ఆదర్శమా, ఇలా ఉండాలి అనేది వాళ్ళు చూపించారు.
1: డెఫినెట్లీ. సో పవన్ గారు మీరు కోరిన పాట మీకోసం వినిపిస్తాను. ధన్యవాదాలు, మీరు ఫోన్ చేసి
0: ధన్యవాదాలండి. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
1: జనకమ్మ అభిమానాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు గురు.
1: నమస్తే. ఈ పాట ఆవిడ కోసం రాసిన లైన్స్ ఏమిటో మీరు గుర్తుపట్టేసి నాకు ఫోన్ చేసేయండి, లేదా ఏదో ఒక జానకమ్మ అభిమానాన్ని ఇలా ఇవాళ ఇలా వెన్నెల్లో గోదావరి అన్నంలాగా ప్రవహింపజేద్దాం. అసలు ఇలరాజగరాలు ఎత్తుకోవడం దానికి తగినట్టుగా అమ్ముకుంటుంది.

0: సుగాత్రి గారు ఒక క్షణం ఆగండి, ఒక క్షణం ఆగండి. ఈ పాట మీరు విన్నది స్వర్ణ కమలం సినిమాలో. మబ్బుల్లో తూలుతున్న మెరుపై పోనా, వయారి వానజల్లె దిగిరాన, సంద్రంలో పొంగుతున్న ఆలనైపోనా, సందెల్లో రంగులెన్నో చిలికైనా, పిలగాలి పల్లకీగా దిక్కులన్నీ చుట్టుగానా, నా కోసం నవరాగాలే నాట్యమాడినగా. ఇది జనకమ్మ కోసం రాశారేమో సిరివెన్నెల గారు అనిపిస్తుంటుంది. చాలా ఏముందిలే అలవోకగా తేలికైన పాఠాన్ని ఎవరైనా పాడడానికి ప్రయత్నం చేస్తే అందులో ముత్యాల తోరణాల ముఖద్వారం, శోభలీనే సోయనగాన, చందమామ మందిరాన, ఆ నా కోసం సురభోగాలే అన్నప్పుడు నా దగ్గర సురభోగాల దగ్గర వేచి చూసి ఆ ప్రతి అక్షరాల మధ్యలో ఎన్ని సంగతులు వేస్తారంటే అబ్బాబాబా, ఆ పాటలో ఎంత చైతన్యం ఉందో సంగీ అక్షరాలలో అంత ఆమె గొంతులు పలికిచ్చేస్తారు. అంతే సుగాత్రి గారు ఆన్ ఎయిర్ ఉన్నారండి.
1: అలా అండి, నేను కూడా మీరు చెప్పిందే చెప్పాలనుకున్నా, ఎందుకంటే ఆవిడ ఈ పాట ఏంటంటే సురభోగాల కోసం ముందే తెలిపారు కదా మనల్ని అనిపించింది నాకు కూడా.
0: షీ జస్ట్ మిస్సింగ్ సింగింగ్ విత్ బాలు.
1: వాళ్ళకి వాళ్ళంతా కలుస్తున్నారు కదా పాపం. నేను అదే చూసా, సుశీల గారు అయితే ఇంకా బాధపడ్డారు, ఇంకొక ఇదైపోయింది నాకని. వాళ్ళంతా పాపం కలిసి ఉన్నాయి ఇది కదా.
0: మామూలు కాదు కదా, వాళ్ళు నిజంగానే మనకు సురభోగాలు ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే ఒక ఒక లెవెల్లో ఏలేశారు తెలుగు సినీ పరిశ్రమ, సంగీత పరిశ్రమని ఇలా ఏలేశారు ఆ ముగ్గురు. సుశీలమ్మ గారు ఇంకా మనకి గడ్డ మీద ఉన్నారు, బాలుగారు జానకమ్మ అక్కడ డ్యూయెట్లు పాడడానికి సిద్ధమైపోయారు.
1: మనకి ఎప్పుడు గుర్తుండిపోయేలాగా
0: డెఫినెట్లీ అండి. సుగాత్రి గారు, మీకు జానకమ్మ గారి పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఏది? ఇప్పటిదాకా వేసిన కాక
1: నేను వినలేదండి, ఒక 5 నిమిషాలు నేను బయటకు వెళ్ళేసి వచ్చాను. నేను
0: మరి
1: నాకు ఆకాశం ఏనాటిదో వేశారా ఆ పాట, నాకు చాలా
0: మొదటి పాట అది.
1: చాలా వేసేస్తుంటారు.
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 11 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఈస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: శ్రోతులందరికీ పునఃస్వాగతం. గంట అయిపోయింది. అప్పుడు బాలుగారు వెళ్ళిపోయినప్పుడు ఆయన మీద దాదాపు నెలలో, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఒక అన్ని డేస్ బాలు డేస్ అని వరుసపెట్టి ఆబాల గోపాలం అని చేసాం. ఆబాల గోపాలం సిరీస్ అది ఇంకా 24/7 మొదలు కానప్పుడు అలా చేస్తూనే ఉన్నాం వరుసపెట్టి, ఎందుకంటే దేర్ వాజ్ నెవర్ ఎండింగ్ తపనల్లా, ఆర్తి తీరట్లేదు. ఎంత మాట్లాడుకున్న బాలుగారి గురించి అప్పుడు అన్ని రకాలైన భావోద్వేగాల్ని అధిగమించి చేయడం అనేది ఆ కార్యక్రమాలు. నేను, రాజేశ్వరి గారు, రవి, వేణు, వి జస్ట్ అసలు ఎంత చెప్పినా తను తీరట్లేదు. ఎన్ని రకాల కోణాల్లో ఒక వజ్రాన్ని మనము చూడగలం, కాంతుల్ని చెప్పండి. అటువంటి వజ్రం వీళ్ళు. ఈ వజ్రానికి ఉన్న ప్రతిభ కోణాలు, ఆ కాంతి పుంజాలు ఎన్నైతే ఉన్నాయో అవి ఎన్ని రకాలుగా ఇలా తిప్పడం ఇంకో షైన్ చూడడం, అలా తిప్పడం ఇంకొక షైన్ చూడడం, అలా 48,000 పాటలు రాశారని పాడేశారండి ఇవిడ. అండ్ భారతరత్న ఇవ్వాలి, భారతరత్న ఇచ్చి తీరాలి, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇవాళ సిగ్నేచర్ షోకి మీ వ్యాఖ్యాత నేను భాస్కర్ రాయవరం. ఉదయం శనివారం, ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈ రోజున ఆకాశం ఏలాంటిదో తన గానం అలాంటిదే, అంటే ఎలాంటిదో అనడానికి చిన్న ట్విస్ట్ ఇచ్చుకున్నాను ఆ పాటకు సరిపోవడానికి. ఆ తన్మయత్వంలో పడిపోయి, జనగమ్మ తన్మయత్వంలో పడిపోయి మా స్పాన్సర్స్ మెసేజెస్ కూడా చెప్పలేదు నేను, క్షమించాలి వాళ్ళందరికీ క్షమాపణలు. బట్ ఐ విల్ కవర్ ఇట్ ఇన్ దిస్ అవర్. అండ్ సుగాత్ర గారు కోరిన పాటతోటి, ఎదలో లయతోటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. జానకమ్మ అభిమానులందరూ ఫోన్ చేసేయండి 9726361966. వారి మీద మీ అభిమానం ఎలాంటిది,

జానకమ్మ గారి బ్రిలియన్స్, ఆ ప్రతిభకి ఎన్ని రకాలైన ఉదాహరణల్లో ఈ పాట ఒకటి. ఇళరాజ గారు, ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారి ఆ కలయిక ఏదైతే ఉన్నదో, ఆ త్రివేణి సంగమం, అది ఒక స్వర్ణయుగం, తెలుగు సినీ గీతాల స్వర్ణయుగం కింద చెప్పుకోవచ్చు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. సుగేత్రి గారు, ఆ పాట కోరినందుకు ధన్యవాదాలండి. మనం ఇవాళ జానకమ్మ గారి ఆ ప్రతిభా కోణాలను ఆవిష్కరించుకుంటూ ఆవిడ జీవితాన్ని, ఆవిడ జీవిత

మీరు అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్ అయితే ఉండాలి మీకు, ఎందుకంటే జానకమ్మ గారు ఎంత వేరే భాషల్లో పాడినా సౌత్ ఇండియన్ మహారాణి. అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం అడియార్ ఆనంద భవన్కి వెళ్ళండి. అక్కడ మీకు రకమైన రుచులన్నీ కూడా క్షణాల్లో సిద్ధంగా ఉంటాయి. పొళ్ళు, పచ్చళ్ళు, మసాలాలు, పేస్ట్లు, ఇలాంటి పికిల్స్ పేస్ట్లు ఇలాంటివన్నీ కొనుక్కోవచ్చు. రాగి ఇడ్లీలు ఉంటాయంటండి, మంచి గోంగూర రైస్ ఉంటుంది. అడయార్ ఆనంద్ భవన్, ఫిస్కోలో, లిటిల్ ఎన్లో ఉన్నది. A2BTexas.com 2148722345 వెళ్ళండి. లేదా మైత్రి రెస్టారెంట్కి వెళ్ళచ్చు. అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, ఇండియన్ ఫ్లేవర్స్ కోసం మీరు మైత్రి ఇండియన్ క్యూజిన్. హిల్ టాప్ లొకేషన్స్ ఉన్నాయి, మంచి ప్యాచియో సీటింగ్ ఉంటుంది. కుటుంబం అంతా అక్కడ కూర్చొని చిల్ అవడానికి మంచి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైక్ లోనూ అథెంటిక్ ఇండియన్ స్టేట్ గ్యారంటీడ్. ఇంతేకాదు, మీకోసం మీకు ఫంక్షన్స్ కానీ, పార్టీస్ కానీ, కార్పొరేట్ ఈవెంట్స్ ఇలాంటి ఏవే జరుగుతున్నా సరే, బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ ఇన్ టౌన్ అట్ మైత్రి రెస్టారెంట్. మైత్రి క్యూజిన్, ఇండియన్ క్యూజిన్, నౌ సర్వింగ్ ఇన్ హోవింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. తర్వాత జానకి గారి ఇంతకంటే గొప్ప అడ్వర్టైజ్మెంట్ ఉండదేమో కదా. ఒక విధంగా చెప్పాలంటే నేను తర్వాత చెప్పబోయే వ్యాపార ప్రకటన లేదా మా స్పాన్సర్స్ నవ్వు గురించి చెప్పడం, ఆ నవ్వు గురించి చెప్పడానికి ఇంతకంటే ఇంకొక పాట, మీ నవ్వు ఇంకా బాగా మెరుగు చేసుకోవాలంటే అని ఉందన్నమాట ఆడు. వారి గురించి చెప్పే ముందు ఈ పాట వినిపించేసి వద్దాం. సరేనా? సరే, నవ్వంటే ఇలా ఉండాలండి.

0: ఇళరాజా గారు పిలిచి, అమ్మా ఇది బాలుగారితో పాడే డ్యూయెట్, దీనికి మీరు ప్రాక్టీస్ చేయడానికి సాహిత్యం ఏమి ఉండదు, ఆయన పాడుతుంటారు మీరు నవ్వుతుండాలి అంటే, ఎవరికైనా గాయనికి చెప్తే ఎలవయ్య ఈ పాట కూడా పాటే అంటారు. కానీ ఆ పక్కన అలా ఐ జస్ట్ వాంట్ టు గో బ్యాక్. ఒకవేళ నిజంగా ఒక రికార్డింగ్ స్టూడియోలో ఇళరాజా గారు, జానకి గారు, బాలు గారు కూర్చొని పక్కన వీళ్ళందరూ మాడుకుంటూ కోదండ్రెడ్డి గారు, తర్వాత కెఎస్ రామారావు ఉండకపోవచ్చు ఈ పాట రికార్డింగ్ సమయంలో, ఈ రేఖా సాకమిక పాట వేటూరు గారు అందరు కూర్చొని రాస్తున్నానయ్యా ఇది పరిస్థితి సంగీతం చూని ఇలా ఉంటుందని రాజాగారు చెప్తూ ఉంటారు. ఏదో ఒక ఆత్మీయులు ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, రేడియో సార్ మీకు ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మీ పేరు?
1: భాస్కర్ గారు, రాజేశ్వరి.
0: రాజేశ్వరి గారు చెప్పండి, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు అడగకూడదు, అడగను అడగను.
1: ఒక రిక్వెస్ట్ అండి.
0: చెప్పండి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ ద షో. ఒక పాట వేయకండి అని అడగడానికి కాల్ చేశా.
0: ఏ పాట వేయద్దు?
1: వెన్నెల్లో గోదావరి అందం పాట మాత్రం
0: వేయకుండా ఎలాగండి?
1: అదేస్తే ఐమ్ షూర్ ఇది చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ పాట మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్ కెన్ కన్సోల్ పీపుల్ ఇఫ్ యూ ప్లే దట్ సాంగ్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్.
0: నేను నా పోస్టర్ రాసిందే ఎద కన్నుల్లో కన్నీటి గీతం అని రాశాను కదా, అది ఆ పాటలో ఉన్న వాక్యం. అది
1: అవునవును, నేను అర్థం చేసుకున్నాది. దిస్ ఇస్ వెరీ ఐ నో, జనరల్ గా ఈ పాట వేయండి అని అడుగుతాం కానీ ఈ పాట
0: వేయకండి.
1: అదొక అమృతం కాబట్టి ఇది డోంట్ వాంట్ ఇట్ టు బికమ్ సంథింగ్ ఎల్స్. బట్ ఎనీవే, మీరు వేసిన కొంచెం వేయండి, మొత్తం పాట వేయకండి ప్లీజ్.
0: తప్పకుండా,
1: సిన్సియర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ,
0: ధన్యవాదాలు. యా, కొన్ని పాటలు అలాగే మనల్ని బరువెక్కిస్తాయి హృదయాన్ని. ఇందాక యురేకా సకమిక నవ్వు గురించి చెప్పినాను కదా, ఐ వాంట్ టు బి ఫ్లై ఆన్ ద వాల్ అంటారు సారా, ఆ గోడ మీద బలిలాగే వారు ఎలా ఎలా మాట్లాడుకుని ఉంటారు. జానకమ్మ నువ్వు ఇలా నవ్వాలి అలా నవ్వాలని చెప్పింటారా, లేకపోతే అమ్మా నవ్వేసాయి పాట తగినట్టుగా ఎనర్జీ అయినట్టుగా అని అంటారా, లేకపోతే ఐ డోంట్ నో అసలు ఎలా, హౌ డు దే ఈవెన్ కన్సీవ్ దిస్ సాంగ్ అసలు. అండ్ ఇళరాజా గారు ఇంకా ప్రభుమండలం అంతా టార్ చేసి వెతికిన ఈ పాటలో ఆ నవ్వు ఇవ్వడానికి ఇంకెవరు దొరకడు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. నవ్వు గురించి చెప్తున్నాను కదా, మీ నవ్వు మరీ అందంగా మార్చుకోవాలనుకుంటూ ఉంటే కనుక డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వారి దగ్గరికి వెళ్ళండి. ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్స్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు, కన్సల్టేషన్ చేస్తున్నారు, తప్పకుండా వెళ్ళండి ఇప్పుడే. అఫోర్డబుల్ ప్రైజెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీ స్మైల్ మళ్ళీ తిరిగి పొందండి, అంటే బాగా అందంగా వికసించేలాగా చేసుకోండి చక్కగాను. అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి 972-484-5400. విజిట్ దమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ ఇన్ డాలస్. అండ్ ఇందాక సువర్చల గారు ఫ్లారిడా నుంచి ఈ పాట కోరారు. సరే, ఇంకొక ఆత్మీయులు ఫోన్ చేశారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, మీరు రేడియో సర్బీకి ఫోన్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు. మీ పేరు? సాయి బాబా చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాను బాగున్నాను. ఎక్కడి నుంచి చేస్తున్నారు? లైన్ క్లియర్ గా లేదు సార్, కెన్ యూ కాల్ మీ బ్యాక్?
2: సారీ,
0: పేరు నాకు అస్సలు స్పష్టంగా లేదు, మళ్ళీ ట్రై చేయండి.
2: ఓకే.
0: సో సువర్చల గారు ఫ్లోరిడా నుంచి వింటున్నారు, చెప్పగా మాకు విశ్వవ్యాప్తమైన కాలర్స్ ఉన్నారు, లిసనర్స్ ఉన్నారు. సరే, మీతో మాట్లాడదాం, లెట్స్ సీ ద లైన్ వుడ్ బి క్లియర్. నమస్కారం అండి, మరొకసారి ప్రయత్నం చేయండి. సంథింగ్ రాంగ్ సార్, మీరు బ్లూటూత్ లో అలాంటి తీసేసి నేరుగా ఫోన్ లో మాట్లాడండి ప్లీజ్. సరే, ఈలోపు ఈ పాట వినిపిస్తాను. సువర్చల గారు కోరారు, తను మయామి ఫ్లోరిడాలో ఉంటాడు దగ్గరలో. గంగవెల్లు నీ కమండలంలో విమర్శలేం కదండి జానకి గారి ప్రతిభనంతా ఒక 3 గంటల షోలో, నా వల్ల కాదు. సారీ సారీ, ఇక్కడ పాస్ చేస్తున్నా. అసలు ఎవరు ఎత్తుకుంటారండి అలాగా ఆ ఆలాపన అట్లా ఓపెనింగ్ లో? ఇందాక నుంచి పాడుతుండి ప్రతి, ఇప్పుడు ఆకాశంలో హాసలు హరువులు, ఇంకా మ్యూజిక్ కూడా స్టార్ట్ అవ్వదు, ఆమె ఫుల్ జోష్ లో ఆలాపన ఎత్తేసుకుంటారు. ఎన్ని పాటల్లో అలా ఉంటుందో జానక్ గారు గమనించండి. ఓపెనింగ్ బిట్ ఆఫ్ ఇట్ ఫుల్ స్వింగ్ ఆల్ అప్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవే అనుకుంటాను, అందువల్ల అలా గొప్పగా వస్తాయి అలాగా. నమస్కారం అండి, రేడియో సిరిపి ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. వెనకాల మీరు తగ్గించండి, వెనకాల తగ్గించండి రేడియో. వెంకట్ గారు చెప్పండి సార్, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు?
2: మీరు ఎలా ఉన్నారు?
0: నేను ఆ ప్రశ్న అడగకూడదు, చెప్పండి. ఎందుకంటే మీరు నన్ను అడుగుతారు, నేను ఏదో చెప్పాల్సి వస్తుంది అవన్నీ వద్దు. అందుకని ఎలా ఉన్నారు ఈ రోజు? ఎలా ఉన్నారు? శుభోదయాలు అవుట్.
2: సర్వే జన
0: అంతే, చెప్పండి.
2: ఏమే ఇందాక మీరు నవ్వింది మళ్ళీ చేయండి, ఎలా కన్సీవ్ చేశారంట, జ్యోతి సినిమాలో పాటకి స్ఫూర్తిగా తీసుకుని రాశారేమో అని నాకు అనుమానం, నేను అనుకుంటున్నాను.
0: జ్యోతి సినిమాలో కూడా ఆవిడే నవ్వారు,
2: అందుకే అంటున్నాను అది ముందొచ్చిన పాట కదండి అనుకుని.
0: అంటే
2: ఆ పాటని స్ఫూర్తిగా తీసుకుని రైటర్ కూడా రాశారు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈజీ అవుతుంది అనుకుంటున్నాను కన్సీవ్ చేయడానికి.
0: అబ్సల్యూట్లీ, నాకైతే మీరు చెప్పింది బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది దగ్గర ఉన్న ఈ టాలెంట్ ని మనం బాగా వాడేసుకోవాలి అని అనుకుంటున్నారు ఇళయరాజా గారు.
2: కానీ వాడలేదండి, ఆ నవ్వు అనేది చాలా తక్కువ పాటలే ఉన్నాయి, అన్ని పాటల్లోనూ లేవు.
0: అది కరెక్టే, అది కరెక్టే.
2: కన్యాశుల్కంలో సావిత్రి గారి నవ్విన తర్వాత జానకి గారి నవ్వే నాకు రెండిట్లో నచ్చేది.
0: ఏం పోలిక, ఏం పోలిక అసలు. కన్యాశుల్కంలో సావిత్రి గారు నవ్వు, తర్వాత జానకి గారు నవ్వు, అంతే.
2: అందులో కూడా ఉంటుంది కండి, ఒక వన్ ఆర్ టూ మినిట్స్ తగ నవ్వుతూ ఉంటారు సావిత్రి.
0: అవునవును, మీరు చెప్పగానే ఆ సీన్ కూడా గుర్తొచ్చేసింది నాకు. సార్ థ్యాంక్ యూ సార్, జానకి గారు నవ్వులాగా మీ జీవితం కూడా సాగాలని, ఆవిడ పాటతోటి మీ జీవితం మధురంగా ఉండాలని కోరుకుంటూ, మీకు ఏదన్నా ఆవిడ ఇష్టమైన పాట మీరు ఎలాగో జ్యోతి గుర్తు చేశారు కాబట్టి అది వేసేనా?
2: మీరు ఏ పాట వేసినా వింటానండి జానకి గారిది, ఆమె డై హార్ట్ ఫ్యాన్ ఆవిడకి.
0: అలా అలాంటి ఉపమానాలు మీకు మాత్రం ఇచ్చేసుకోకండి, ఇక్కడ ఇక్కడ దానికి పెద్ద లిస్టులు ఉన్నారు. ఓకే,
2: ఆ లిస్ట్ లో నేను ఒకటి అనుకుంటాను.
0: అంతే సార్, మనం అందరం డై హార్ట్. సరదాగా నన్ను వింటూ ఉండండి. అసలు నేను చెప్తున్నా కదా, ఓపెనింగ్ ఆలాపనలన్నీ ఆవిడ లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్స్ అలా తినేస్తుంటారు.

0: ఇది కొన్ని కొన్ని పాట విన్న తర్వాత ఏదో అయిపోతుంది అంటే గుడిని విడిచి వేరే గుడిలో ప్రమిద అయితే తప్పేముంది అంటారు. అంటే ఈ గుడిని విడిచేశారు, ఇంకో గుడికి వెళ్లారు, అక్కడ ప్రమిదను అయితే తప్పేముంది, శివుడి దగ్గర గుడిలో కూర్చొని ప్రమిదను అయితే తప్పేముంది అని చెప్తున్నారు. అట్లా చెప్తే ఎట్లా మాకేలా ఉంటుంది ఇక్కడ. సో గాలి కదుపు లేదు, కడలికి అంతు లేదు, గంగ వెల్లువ కమండలంలో ఇమిడేదేనా, ఉరికే మనసుకు గిరిగిస్తే అది ఆగేదేనా. జానకమ్మ పాట అలాగే ఉంటుంది, అంత చైతన్యమే ఉంటుంది. గాలికిలాగా ఆమె పాటకి అదుపు లేదు, కడలికిలాగా ఆమె పాటకి ఆమె గొంతుకి అంతు లేదు. ఎలాగైతే గంగ వెల్లువ ఒక కమండలంలో ఇమడదో, జానక్ గారి పాట ఒక 3 గంటల రేడియో షోలో లేకపోతే ఈ భాస్కర్ మాటలో ఇమడదు. అంతే చిన్న బ్రేక్ వస్తుంది, బ్రేక్ తర్వాత జానకి గారి మీద ఈ ఘనమైన నివాళి కార్యక్రమం.
1: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
2: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
2: లైక్ మెమరీస్,
8: గుర్తుకొస్తున్నాయి.
2: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
7: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
2: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
9: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
2: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
7: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
10: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
11: ఎస్ సార్.
10: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
11: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
10: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
13: Hey, Bindu! ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
14: చందు, మరి వండనా?
13: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
14: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
13: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
0: వెల్కమ్ బ్యాక్ శ్రోతలందరికి రేడియో సర్వీలో. ఆకాశం ఏనాటిదో జగన్ జానకమ్మతో అనుబంధం ఆనాటిది. ఆకాశం ఎంత నిర్మలంగా, ఎంత స్వచ్ఛంగా, ఎంత ఆది అంతము లేనిదిగా అనిపిస్తుందో అలాంటి అనుభూతి జానకమ్మ గారితో మనందరికీ ఉన్న ప్రయాణం. July 11th 7/11 అలా గుర్తుంటుంది మనకింకా ఒక సాడ్ రీజన్ కి. ఇంకో పాట విందాం, అవి నవ్వి తెప్పిస్తుందేమో, తెప్పిస్తుందేమోటి, తెప్పిస్తారు ఈ పాటలు. నాకు ఉన్నాక ఇంకొక పాట కూడా కోరారు, మనకు వరుసగా ఉన్నాయి అవన్నీ కూడాను. అనంతగారు కోరారు, అది అది వెళ్దాం. యా, అది చాలాసేపు అయిన అడిగేవారు. అనంత్ గారు మీరు ఇంకా ట్యూనింగ్ ఉన్నారని అనుకుంటున్నాను. ఇది జానకి గారి పాటన ఎన్నో శ్రావ్యమైన పాటల్లో ఇది ఒకటి, చాలా బాగుంటుంది పాట. జానకి గారు పాడిన మొట్టమొదటి తెలుగు సినిమా ఏది మీకు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. అనంత్ గారు మీకోసం ఈ పాట.
4: ಗಣತೊಂದ ದಿಂಗ್ ಗಣತೊಂದ ದಿಂಗ್ ಗಣತೊಂದ ದಿಂಗ್ ಗಣತೊಂದ ದಿಂಗ್ ಗಣತೊಂದ ದಿಂಗ್ ಗಣತೊಂದ ದಿಂಗ್ ಗಣತೊಂದ.

Taka ta din ku ta din ku ta din ku dum tat tum.

ఆదిశేషుని పడగలనని శ్రేయగా చేసుకుని టీవీగా పవనించిన నారాయణ్ని ఆ శ్రీరంగ సాయిని వైభవాన్ని వీక్షించడానికి మూడు లోకాల జనులకు ఒక్కొక్కరికి వెయ్యి కన్నులన్నా సరిపోవు అన్న భావాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యంలో మలిస్తే ఈ సినిమా ఆనంద భైరవి అన్న సినిమాలో గిరీష్ కర్నాడ్ అభినయం ఉంటుంది. పక్కన భాగవతుల వెంకటరామశర్మ గారు, మాళవిక వీరి నృత్యం ఉంటుంది. అవి పక్కన పెడితే మిగతా ఈ పాట మొత్తం ఆద్యంతము జానకమ్మే. కొలువైతివా రంగశాయి హాయి అన్నప్పుడు ఆవిడ గొంతులో హాయి వినిపించడం అనేది ఇంత క్లాసికల్ ఒరవడి ఉన్న పాటలో కూడా అలాంటి సొగసు ఇవ్వడం అక్షరానికని ప్రతి కవి కూడా ఆరాటపడిపోతాడు నా పాట జానకమ్మ పాడాలి అని. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అలా అలాంటి ఆర్తిని అందరిలో రగిలించగలిగే ప్రతిభామూర్తి ఆవిడే. జానకమ్మ గురించి ఏమని చెప్పను, మొదటి సినిమా ఏమిటి అని అడిగాను. సరే, ఆ జానకమ్మ గారు 1938లో పుట్టారు, ఏప్రిల్ 23న రేపల్లె గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో పుట్టారు. వారి అమ్మా నాన్న గురించి చెప్పుకోవాలి తప్పనిసరిగా. పలపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి సత్యవతి దంపతులకు జన్మించారు. జానకి గారి తండ్రి గారు శ్రీరామమూర్తి గారు ఉపాధ్యాయులు, ఆయుర్వేద వైద్యులు. ఉద్యోగరీత్యా కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఆయన ఉండేవారు. చిన్నతనం నుంచి జానకి గారికి సంగీతం పట్ల ఆమె తను ఎంతో మక్కువ చూపిస్తుంటే 3వ ఏట నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం, చాలా మంది ఉద్దండులైన సంగీత విద్వాంసుల మధ్య వారి వద్ద శిచ్చరికం చేయడం, లతా మంగేష్కర్, సుశీల, జిక్కి, పీలీల గారితో వారు పాడిన పాటలు తను పాడుతూ ఉండేవారట. నేను నాదస్వరం విద్వాన్ పాయిడి స్వామి వారి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి గారు 1900 ఏట వారి మామయ్య సలహా మేరకు చెన్నై వచ్చారు. అలా వారి జీవిత ప్రస్థానం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ తన పాటలలోని గొప్పతనాన్ని గురించి కూడా చెప్తూ వెళ్దాం. ఆవిడ నవ్వులలో పాటలు ఎలా పూయిస్తారు, లేదా పాటలలో నవ్వులు ఎలా పూయిస్తారు అనడానికి ఇంకొక నిదర్శనం ఈ పాట.

0: కొన్ని అంటే చెప్పా కదా సాహిత్యం ఆవిడ కోసం రాసినట్టు కనిపిస్తుంది. జయసుధ నవ్వు కోసం చెప్పినట్టుగా లేదు. చిరుగాలి తెరగల్లె మెల్లమెల్లగా, సలియేటి నురగల్లె తెల్ల తెల్లగా, చిన్ననాటి కళలల్లె తీయతీయగా, ఎన్నెన్నో రాగాలు రవళించగా నవ్వుతూ ఉండాలని చెప్తాడు. నీ నవ్వు నా బ్రతుకు వెలిగిస్తుంది అంటాడు. ఆ వెలుగులో నేను పయనించాలంటాడు అతను. అన్ని కూడా జానకమ్మ నవ్వు గురించి చెప్పినట్టుగా ఉంటుంది. అండ్ చివరిలో ఆమె ఇచ్చిన రిప్లై ఈజ్ వాట్ వీ హ్యావ్ రైట్ నౌ. మనకు ఆమె ఆ పాటలో పాడిన నవ్వు కాకుండా పాడిన ఒకే ఒక నడుగు అది మన కోసం చెప్పినట్టుగా ఉంటుంది. వెలుగుతూ ఉంటాను నీ దివ్యగా, నువ్వు అంటే ఇక్కడ మన అందరం, నీ మిగిలి ఉంటాను తొలి నవ్వుగా. అంతే జానకి గారు ద లెజెండ్. నేను చాలా ఇది ఆశ నాకు చేయడం ఇలాంటి షోస్ చేయడం చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది. బట్ ఎస్, శ్రీకృష్ణ విలాస్ వారి దగ్గరికి వెళ్ళండి. యూ కెన్ ఇండల్జ్ ఇన్ సంథింగ్ ట్రూలీ స్పెషల్ ఎక్స్పీరియన్స్. సిగ్నేచర్ థాలీ మోర్ ఇమ్మర్సివ్ వే దాన్ యూ కెన్ థింక్. మోంట్ యూ వాక్ ఇన్ యూర్ బి వెల్కమ్ ఇన్ ట్రెడిషనల్ వే. రిఫ్రెషింగ్ వెల్కమ్ డ్రింక్ ఉంటుంది. దెన్ బిగిన్స్ విత్ బ్యూటిఫుల్లీ క్యూరేటెడ్ డ్రింక్ డైనింగ్ జర్నీ. భలే చెప్తున్నారు అంటే మీరు అక్కడ భోజనం చేయడం ఒక ప్రయాణంలో ఉంటుందట. వీక్ డే భోజనం, వీకెండ్ భోజనం ఏదైనా సరే, ఎవ్రీ డిష్ ఈజ్ సర్వ్డ్ లైవ్ ఫ్రెష్ అండ్ స్ట్రైట్ టు యువర్ టేబుల్, బ్రింగింగ్ యూ ద వార్మ్త్ ఆఫ్ హోమ్ స్టైల్ ట్రెడిషన్ అండ్ రెస్టారెంట్ పర్ఫెక్షన్. శ్రీకృష్ణ విలాస్, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సస్. శ్యామ్ గారు కోరారు ఈ పాట జానకమ్మ అభిమానులందరి కోసం. ఇందాక మొట్టమొదటి పాట ఏమిటి అని అడిగాను కదా, దానికి నాకు సమాధానము కాల్ చేసి చెప్పేవాళ్ళున్నారు, వాట్సాప్ లో మెసేజ్ చెప్పేవాళ్ళున్నారు. కన్యా పేరూరి మన తను నిజర్సీ నుంచి వింటున్నారు. నీ ఆశ అడి ఆశ, ఇది ఎమ్మెల్యే చిత్రం నుంచి 1957 రిలీజ్ అయింది. తెలుగులో మొట్టమొదటిగా ఆవిడ పాడిన పాట ఇది. కూడా చాలా చాలా పేరు తెచ్చుకొచ్చింది ఆవిడకి ఆ పాట. అక్కడి నుంచి ఇంకా తిరగలేని ప్రయాణం. 60 సంవత్సరాల పాటు 50,000 పాటలను పాడేశారు. ఎన్ని భాషల్లో పాడారు, ఎంతమంది నటీమణులకు పాడారు, ఎంతమంది సంగీత దర్శకులకు పాడారు, ఎంతమంది గాయకులతోటి కలిసి పాడారు, ఎంతమంది రచయితల అక్షరాలను తన గొంతులో అమృతం నింపేసి శాశ్వతంగా నిలిపేశారు. శ్యామ్ గారు మీకోసం ఈ పాట. క్షమించాలి, ఇది కాదు. మీరు వింటున్నది రేడియో సర్వీ ఆన్ 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్.
1: అదా గుళ్ళో దేవుని ఏం కోరుకున్నావు?

ఆవిడ జీవితంలో విషాదం ఉన్న రోజుల్లో పాడారు ఈ పాటని. తన భర్త రామ్ గారు హాస్పిటల్లో ఉన్న సమయంలో, తర్వాత ఈ సినిమా వచ్చిన తర్వాత ఏడాదికైనా చనిపోయారు ఆయన. అప్పుడు ఈ పాట ఆమె జీవితం కోసం రాసినది. నీ కౌగిలిలో తల జాతి, నీ చేతులలో కనుమసి, జన్మ జన్మకు జతగా మిగిలే వరమే నన్ను పొందని అని. కానీ ఆవిడ జీవితంలో ఎంత విషాదం ఉన్నా ఈ పాటకి ఎంతవరకు పాడాలో అంతవరకు పాడారు ఆవిడ. అది ప్రొఫెషనలిజం, ఇలాంటి వాళ్ళకే సాధ్యం అవన్నీ కూడా. అండ్ మీకు ఇంకొక ప్రకటన చెప్తాను. సనస్ వెడ్ మెగ్లా. సనస్ ఇన్వైట్ మరియు రేడియో సురభి అందరికీ కూడా మీ అందరికీ ముందు తీసుకొస్తున్నారు వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో. July 26th ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో జరిగే ఈ గ్రాండ్ ఎక్స్పో ఎనీ ఈవెంట్ కి కావలసిన అన్ని సర్వీసెస్ ఈ ఒక చోట మీకు దొరుకుతాయి. ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, డీజేస్, డెకరేషన్, బ్రైడల్ వేర్, సిల్వర్ జ్యువెలరీ, ఫుడ్ వెండర్స్, అన్ని ఒకే చోట మీకు లభిస్తారు వాళ్ళందరూ కూడాను. స్పాన్సర్స్ ఇంకా వెండర్స్ కోసం రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు ఓపెన్. మీరు ఫుడ్ వెండర్స్, సిల్వర్ జ్యువెలరీ ఇలాంటి ఇందాక చెప్పిన లిస్ట్లోంచి వెండర్స్ ఎవరైనా సరే, ఇంకా ఓన్లీ 3 బూత్స్ ఆర్ లెఫ్ట్. డెఫినెట్లీ కాల్ దెమ్ ఫర్ ద స్పాన్సర్షిప్. 4698780101. ఇప్పుడే కాల్ చేయాలి, టెక్స్ట్ చేయండి. రిపీట్ ద నెంబర్ అది ఏంటంటే మళ్ళీ 4698780101. సనస్ ఇన్వైట్, డెఫినెట్లీ వెళ్ళండి, చేయండి. అలాగే పద్మశ్రీ ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి గారు ఇస్ బ్రింగింగ్ అన్ఫర్గెటబుల్ ఫుల్ లెంగ్త్ మ్యూజికల్ ఎక్స్ట్రావగాంజా ఆఫ్టర్ 7 years ఇన్ టెక్సస్. నాట్ బ్యాడ్, ఫస్ట్ టైం వస్తున్నారు టెక్సస్ లో. అప్పుడు హ్యాపెనింగ్ ఇన్ కొమెరికా సెంటర్ హియర్ ఆన్ 25th of July at 6 PM కి. tinyurl.com/MM Keeravani Show అక్కడికి వెళ్ళండి. దెన్ దేశీ బెల్స్ అండ్ విజువల్ వైబ్ వీరి సహకారంతో విత్ మీడియా పార్ట్నర్ రేడియో సురభి సహకారంతో మీకు ఈ కార్యక్రమం ఉంటుంది ఎంఎం కీరవాణి స్పెషల్. సరే, ఇందాక నాకు నరసింహరావు గారు ఫోన్ చేశారు. ఈ పాట వేయకుండా జానకమ్మ గారు పలికించిన ఎన్నో అద్భుతాలలో ఈ పాట ఉంటుంది. ఇది 2వ గంటని 3వ గంట మొదలెట్టే ముందు ఇది వినిపిద్దామని చెప్పి జానకమ్మ ఎప్పటికీ కొలువే ఉంటావు, ఎందుకంటే మా సమాజాన్ని ఇలా కడిగేశావు.

0: ఒక సినిమాలో సందర్భానికి ఆ చిత్రీకరణ ఎలా చేయాలో తటపటాయిస్తున్న తరుణంలో అక్కడ మాటలు వద్దు, పాట ఉండాలి అని అప్పటికప్పుడు వేటూరు సుందర రామ్మూర్తి గారు ఆరవ వేదం లాంటి పాట రచిస్తే చక్రవర్తి గారు తన సంగీత ప్రయాణంలో ఇచ్చిన మొకటాయమయమైన పాటల బాణి అనడానికి కూడా లేదు. ఒక అగ్నిపర్వతం లాంటి విస్ఫోటనాన్ని స్వరంలాగా అమరిస్తే దానికి జీవం, ప్రాణం, రక్తంలో ప్రతి కణ కణం తన గళంలో నింపి జాతిని జాగృతపరచగలిగే శక్తిని, ఒక అమ్మవారు ఆవహించిన శక్తిని తన గొంతులో అలా లావాలాగా ఉప్పొంగింపచేసిన మహనీయ ఘనత జానకమ్మది. ఈ పాటలో ఇది విని రక్తం ఉప్పొంగని మనిషి ఉండడు, ఒక బండరాయి అయినా సరే కరిగిపోతుంది. ఈ పాటను బ్రేక్ లో కావాలని వేశాను. మళ్ళీ మూడో గంట.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 12 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్, ఆర్ కాల్ 469-269-6476.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్బెల్ అవా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హని చిల్లి గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppadikappudu taazaga pan to plate is our concept. Norurinche vegetarian dishes nunchi delicious non vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. GT Electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
7: Radio Surabhi శ్రోతలందరికీ ఈనాటి సిగ్నల్ షోకి పునఃస్వాగతం. ఆకాశం ఎలనాటిదో తన గానం అలనాటిది. జానకమ్మ గారి గురించి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తున్నాం. జులై 11వ తారీఖున మైసూర్ నగరంలో వారు కుటుంబ సభ్యులందరి మధ్య పరమపదించారు. వారి ఈశ్వర కృప లభించి, ఈశ్వర కంకర్యం లభించింది. జానకమ్మ తలుచుకుంటూ, జానకమ్మ వైభవాన్ని పాటల ద్వారా, కొన్ని మాటల ద్వారా ఆవిష్కరించుకుంటూ మనందరం కలిసి ఆ సంగీత చైతన్య మూర్తికి నివాళి అర్పిస్తూ ఉన్నాం. ఇలా

ఐకానిక్ కొన్ని పాటలు, అన్ని పాటలు ఐకానిక్ అన్న కొన్ని ఇలా ఆవిడవి సంతకం ఉంటుంది అనమాట. ఆవిడ సంతకం ఉన్న పాట అది. అన్ని రకాల జాన్రా ఆఫ్ సాంగ్స్ అంటే జానకి గారి ప్రతిభావిష్కరణం అంటున్నాం కదా, ఆవిడ ఎన్ని విలక్షణమైన పాటలు పాడారు అనడానికి ఈ సలక్షణమైన పాట వినండి. చాలా కమెడిక్ గా ఉంటుంది. పెద్ద పెద్ద హీరోలకు కాదు, కామెడీ స్టార్స్ కూడా పాడారు. ఈ పాటల్లో ఉన్న కామెడీ స్టార్ ఎవరో గుర్తించగలిగితే స్టూడియో ఫోన్ చేయండి 9726361966.

0: అంతలో వచ్చింది.
1: ఏమిటి మూస?

అలా రమాప్రభకి కూడా నవ్వులు అలికించేశారు. అలా తన తన ప్రతిభలలో అన్నిట్లో అలా కమీడియన్స్ కి పాడడం, ఆ పాటను ఒప్పించడం, ఇవన్నీ కూడా. మీకు జానకమ్మ గారు మ్యూజిక్ డైరెక్షన్, సంగీత దర్శకత్వం ఇచ్చిన సినిమా ఒకటి ఉంది, అదేంటో తెలుసా? ఆ సినిమాలో నుంచి పాట వినిపిస్తాను, వెంకట్ గారు కోరారు. అది వినిపిస్తూ ఉంటే మీకు పాట వినడం వల్ల అయినా సరే గుర్తు రావచ్చు, లేదా అదర్వైజ్ తెలిసి రావచ్చు. ఆ సంగీత దర్శకత్వం చేసి ఉండొచ్చు ఇంకా ఎక్కువగా, కానీ పాటల్లో బాగా బాగా బాగా తీరుబాటు లేక అలా పాటలకే సెట్ అయిపోయారు. ఆవిడ సంగీత దర్శకత్వంలో వచ్చిన పాట తనే పాడారు. ఏ సినిమాలు తెలిస్తే స్టూడియో ఫోన్ చేసింది 9726361966.

0: హలో నమస్కారం అండి, మీరు రేడియో సిటీకి ఫోన్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు.
1: అండి ఆనంద్ అండి.
0: ఆనంద్ గారు చెప్పండి సార్.
1: అది రిగార్డింగ్ దట్ మూవీ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన తెలియదు పేరు తెలియదు వినీత్ హీరో అనుకుంటాండి మూవీ.
0: ఇందాక నేను చెప్తున్నది మ్యూట్ లో ఉండిపోయింది. అది మౌన పోరాటం అన్న సినిమాలో ఆవిడ మొట్టమొదటి సంగీతం
1: వినోద్ కుమార్
0: ఉంటారు. అందులో యమునా
1: రామోజీరావు
0: కరెక్ట్ మౌన పోరాటం.
1: ఇంకోటండి ఐ డోంట్ నో వెదర్ ఎనీబడి టోల్డ్, తను హిందీ మూవీలో సాహెబ్ అని హిందీ మూవీలో అనిల్ కపూర్ ది దాంట్లో పాట కూడా పాడిందండి, యార్ బీ నా చైన్ కహారి అని సూపర్ హిట్ సాంగ్. అది
0: ఆవిడ నటించారా?
1: నో, షీ సాంగ్ ద సాంగ్ ఇన్ హిందీ మూవీ సాహెబ్.
0: సాహెబ్ లో అది తెలుగు పాట, తెలుగులో ఉన్న పాటని హిందీలో చేశారు.
1: తెలియదు కానీ అది చాలా హిట్ ఉండే పాట.
0: యార్ బీ నా చైన్ కహారి మీకు ఆవిడ తెలుగులో తెలుగు సినిమాలోనే ఆవిడ పాటని హిందీ పాట ఉంటుంది, అది వేస్తానులేండి మీకోసం. ఇందాక ఇందాక శ్రీనివాస్ గారు కూడా కోరారు. సార్ మీ పేరు ఏమన్నారు?
1: ఆనంద్ అండి.
0: ఆనంద్
1: కొలువైతి
0: రంగసాయి కోరిన ఆనంద భైరవ్ కోరిన ఆనంద్ గారు ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ అండి.
0: సరే ఆవిడ నటించిన కాదు కానీ ఆవిడ సినిమాల్లో హిందీ పాటలు కూడా పాడారు, అది వినిపిస్తాను. అండ్ ఈ పాట కొన్ని లైనప్ చేసి పెట్టి ఇవి లేకుండా షో వేయలేము అనమాట. సో కాబట్టి ఇవి తప్పనిసరిగా అవన్నీ వరుసగా పెట్టుకుంటే అక్కడ వేసేస్తాను, మళ్ళీ మాటల్లో మర్చిపోయాను అనుకోండి. మీరు ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, రేడియో సర్బీ ఫోన్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు.
2: నమస్కారం భయ్యా. అశ్విన్
0: అశ్విన్ భయ్యా నమస్తే.
2: నమస్తే. షో బాగా నడుస్తుంది అండ్ ఐ నో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ లెజెండ్స్ వెళ్ళిపోతున్నారు, బట్ వాళ్ళు వాళ్ళ జీవితంలో సాధించింది వాళ్ళ ఆ పాటల ఆస్తి మూట మనకి చెల్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు రోజు మనతోనే ఉంటారు, మన ఇంట్లో ఉంటారు, మనతో పాటే ఉంటారు. సో జానకీ గారిది తనకి పద్మభూషణ్ ఏదో అవార్డు ఇస్తే తిరస్కరించారు దాన్ని.
0: పద్మభూషణ్
2: విభూషణ్ ఏదో ఇస్తే తిరస్కరించారు, బట్ ఎందుకు అంటే నేను పాడిన పాటలకి ఐ థింక్ భారత రత్న ఇవ్వాలి. అది చాలా మంది తన గర్వం లాగా చూసారు కానీ అది అప్పుడప్పుడు నిజం గర్వంగానే ఉంటుంది.
0: అది దాని గురించి మాట్లాడాలని అనుకున్నాను నేను ఈ హాఫ్ లో ఎలాగో ఈ పార్ట్ లో. అది తిరస్కరించడము తను తను చేసిన పనికి తను చేసిన పాటలకి ఆ సాహిత్యం విలువలకి ఆ పాట దానికంతా ఇచ్చిన గౌరవం తనిచ్చుకున్న గౌరవం
2: కరెక్ట్
0: అప్పుడు తీసుకుని ఉంటే తను చేసిన వృత్తిని దాన్ని నమ్ముకున్న దాన్ని కించపరిచిన వాళ్ళు అయ్యేవారు. సో దట్ వాజ్ ఎ గ్రేట్ స్టేట్మెంట్ అప్పుడు జానకి గారు.
2: అంటే తన తన ఓన్ అంటే ఆత్మ విశ్వాసం ఒక ప్రైడ్ ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది కదా, అది వెలువడింది అనమాట అక్కడ.
0: జానకీ గారి
2: స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇంతమంది గాయనీలు ఉన్నారు, ఇప్పుడు వాణి జయరామ్ గారు డివోషనల్ పాటలు కొంచెం మృదులంగా ఉండే పాటలు పాడేవాళ్ళు, సుశీలమ్మ అంటే తను సంగీత పరంగా చాలా బ్యూటిఫుల్, ఇది నా అభిప్రాయం మాత్రం, సంగీత పరంగా బ్యూటిఫుల్ గా పాడిన డైనమిక్స్ అనేవి ఒక ఒక ఆ పాటకు కావాల్సిన సినిమా కావాల్సిన జెలుగులు ఏవైతే ఉండేవో అవి మిస్సింగ్ అనిపించాయి నాకు. అలానే చిత్ర గారిది కూడా అసలు నైటింగేల్, ఆమె స్వీట్ అంటే స్వీట్ వాయిస్. చిత్ర గారి స్పెషాలిటీస్ రికార్డింగ్ లో ఎట్లా పాడారో షో స్టేజ్ మీద షో మీద అలానే ఉంటుంది ప్రొడక్షన్, ఒక్క పొన్ను కూడా ఎక్కువట్టు ఉండదు. కానీ జానకి అమ్మది స్పెషాలిటీ ఏంటంటే ఇది ఏ పాట అయినా ఇవ్వండి, ఎటువంటి జాన్ర అయినా ఏ హ్యూమన్ ఎమోషన్ అయినా దానికి కావాల్సిన జిలుగుని డైనమిక్స్ ని యాడ్ చేసిన ఫస్ట్ పర్సన్. అండ్ బాలు గారు కూడా చాలాసార్లు చెప్పారు తన దగ్గరించే నేర్చుకున్నాను ఎలా పాడాలో అని. సో జానకి గారికి ఏ పాట ఇచ్చినా దానికి చేయాల్సిన 2000% న్యాయం చేసేవారు. తను ఇంకోటి ఏమనేవాళ్ళు అంటే సింగర్ అనే వాళ్ళు నేను ఇది పాడతా అది పాడతా అలా కాదు, ఇది వృత్తి ఇది ప్రొఫెషన్, అది ప్రతి పాటని గౌరవించి దానికి చేయాల్సిన న్యాయం చేయాలి. అట్లా చాలా పాటలు ఆవిడ పాడినవి అంటే సెన్షియస్ పార్ట్ నంబర్స్ ఏవైతే ఉంటాయో ఐ డోంట్ థింక్ జానకి గారు తప్ప మేబీ ఎల్ఆర్ఈశ్వరి గారు కొన్ని క్లోజ్ సెకండ్ వచ్చేవాళ్ళు, బట్ జానకి గారు పాడినట్టు మాత్రం చాలా తక్కువ మంది అసలు ఎవరు లేరు అనుకుంటా పాడేవాళ్ళు. హిందీలో ఆశా భోంస్లే గారు ఉన్నారు, ఇక్కడ జానకి గారు. సో నావి ఒక రెండు రిక్వెస్ట్ ఉన్నాయి పాటలు. సారీ నేను మాట్లాడుతూనే పోతున్నాను చెప్పయ్య.
0: పర్లేదు పర్లేదు. అదే ఒకటి ఏంటంటే పాటలో ఉన్న భావాన్ని తర్వాత స్వరస్థానాలలో ఉన్న సంగీత లక్షణాలని పండించిన గాయని గాయకులు చాలా మంది ఉన్నారు. నువ్వు చెప్పిన ఆ డైనమిక్స్ నా చూసావు, ఆ పాటకి ఒక వ్యక్తిత్వాన్ని ఒక క్యారెక్టర్ని ఇచ్చేస్తారు. దట్ ఈస్ ఓన్లీ నాకు తెలిసి జానకి గారు చేసినంతగా ఎవరు చేయలేదు. ఇన్ఫాక్ట్ షీ వాజ్ ద ఫస్ట్ వన్ టు డూ సో. మళ్ళీ చేయడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవి ఏవి అక్కడ దాకా వెళ్ళవు. సో యూ హ్యావ్ టూ రిక్వెస్ట్ అన్నావు. ఒకటి నువ్వు చెప్తూ ఉండగానే నా దగ్గర లిస్ట్ లో ఒక పాట ఉంది, అది అదే.
2: రెండు కూడా స్పెసిఫిక్ రీజన్ ఉంది నేను కోరుకున్నందుకు. ఒకటి ఏమో టోటలీ సెన్షియస్ సాంగ్, అంటే ఆ రోజుల్లో రికార్డింగ్ అయ్యేటప్పుడు మ్యూజిషియన్స్ అందరు అక్కడ కూర్చొని వాయిస్తూ ఉంటారు, లిరిసిస్ట్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కోరస్ పాడేవాళ్ళు. అట్లా అంతమంది మధ్యలో ఒక చేతిలో కర్చీఫ్, ఇంకో చేతిలో కృష్ణుడి బొమ్మ ఉన్న పాటల లిరిక్స్ ఉన్న చిన్న పుస్తకం పట్టుకుని బెదలకుండా అసలు ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఆయన తన గొంతు నుంచి అట్లాంటి సౌండ్స్ తేవడం అనేది ఇట్స్ జస్ట్ అ మిస్టరీ నాకు,
0: టోటల్ జీనియస్.
2: సో నా రెండు పాటల రిక్వెస్ట్ లో ఒకటి ప్రియతమ తమ సంగీతం అని ఆలాపన నుంచి, లేదా అంటే యురేకా సకామిక పాట ఉంది కదా ఛాలెంజ్ లో,
0: యురేకా సకామిక వేసేసాను నేను. రెండవది ఆ కోవలం ఇంకో పాట నీ మీద నాకు ఇదమ్మో.
2: ఓకే,
0: సో ఐ ప్లే బోత్ ఆఫ్ దెం ఫర్ యు.
2: ఐ నో రేడియోలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, సో ఆ పాట వేయగలరో వేయలేదు నాకు తెలియదు, బట్ ఇఫ్ యూ క్యాన్
0: ఫర్ జానకమ్మ విల్ టేక్ ది ఎక్సెప్షన్.
2: ఓకే, వండర్ఫుల్, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ అశ్విన్,
2: థ్యాంక్ యూ, బై.
0: దేర్ యు గో.

సో మీరు క్షమించాలండి, అది క్వాలిటీ నాకు సరిగా ఉన్నట్టు అనిపించలేదు ఆ పర్టికులర్ ట్రాక్. నేను మళ్ళీ ఇంకొక వెర్షన్ వినిపిస్తాను, హోప్ఫుల్లీ దిస్ ఇస్ బెటర్. క్షమించాలి, మాకు వాట్సాప్ కాల్స్ కూడా వస్తున్నాయి, వన్ సెకండ్, ఇంకొక వెర్షన్ ప్లే చేస్తాను. ఇందాక దిస్ ఇస్ బెటర్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Oh, hello, dinner plans ending. Group lower M support SLR.
5: What a day, I'm completely exhausted. Dinner plans ending?
6: My name on the Lediro's dinner key. Dinner plans ending?
0: Every time, okay question. Dinner plans, ain'ti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
7: Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఆహా, ఇప్పుడాగా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ ki please take care of the catering, okay?
8: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachchu.
8: Idi office party aa leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
9: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
8: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
9: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

మీరు విన్న ఆ పాట ఆలాపన సినిమా నుంచి. జానకి గారు పాడిన పాటలలో ఒక నిజమైన శృంగార భావాలని గొంతులో ఎలా పలికించగలరు, అది కూడా ఇందాక అశ్విన్ చెప్పిన మాటలన్నింటి కూడా దానికి అక్షరాల వాస్తవమైనది. ఇలా ఒక పాటకు సంబంధించిన క్యారెక్టరైజేషన్ డైనమిక్స్ అంటే ఒక వ్యక్తిత్వాన్ని ఎలా ఆపాదించగలరు, ఆ పాత్రకున్న వ్యక్తిత్వం వచ్చు సంఘటనకి అక్కడ జరుగుతున్న సందర్భం, ఆ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో పాటలో కానీ అలా అక్కడ జరుగుతున్న సందర్భోచితమైన వ్యక్తిత్వాన్ని ఇవ్వడం కానీ, లేకపోతే పాటలో జరుగుతున్న సాహిత్యానికి ఉన్న విలువల్లో ఉన్న క్యారెక్టరైజేషన్ కానీ ఇవన్నీ ఇవ్వడంలో జానకి గారు ఏమనాలి చెప్పలేం, విశేషణాలు ఉండవు. జానకి గారు జానకి గారే అంతే. జానకి గారి కోసం, జానకి గారి అభిమానుల కోసం ఇంకొక పాట సుజన పాలూరి గారు కోరారు. ఇది సుజన గారు మీకోసం ఈ పాట.

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు ఈ పాట. ఈ పాట శ్రీవారికి ప్రేమలేఖ సినిమా నుంచి. అందులో ఆ పాటకు కావలసిన సొగసుల్ని అంతే రమ్యంగా అందించిన జానకమ్మ గారు. అండ్ ఈ పాట వేయాల్సిందేగా మరి, జానకమ్మ గారి ప్రతిభా కోణాలలో ఇంకొక గొప్ప ఆవిష్కరణ. ఇళరాజా గారితో ఎన్ని ప్రయోగాలు చేశారో అన్ని ఇలా ఒక మేరు పర్వతాన్ని ఏర్పాటు చేసేసారు ఆవిడతో.

మీరు విన్న ఆ పాట రాక్షసుడు సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం గారితో పాడిన అత్యంత రమ్యమైన యుగళ గీతం. రాక్షసుడు సినిమాలో వేటూరి సుందరరామూర్తి గారు మధ్యలో వారి పేర్లను కూడా రివర్స్ లో రసర హేల భాస్వరబాద్ గురించి మాట్లాడుకున్నాం మనం. బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు, ఇళ్ళరాజ గారు, జీకే వెంకటేష్ గారు వారి పేర్ల నుండి రివర్స్ లో రాసేసి ఆ మధ్యలో కొరియన్ చురియన్ భాషలాగా ఇది చేశారు. సరే, జానకమ్మ గారు పాడిన హిందీ పాటలు బోల్డ్ ఉన్నాయి, వాటిల్లో తెలుగు సినిమాలోనే వచ్చిన ఒక హిందీ పాట ఇదే సినిమాలో తెలుసు. స్టూడియో ఫోన్ చేయండి 9726361966. రేడియో సర్వీలో జానకమ్మ గారి గురించి ఒక చిన్న నివాళి ఇస్తూ ఉన్నాం. ఆ పాట వేసే ముందు నాకు సుజన పాలూరి గారు తన గురించి రెండు మాటలు రాసి పంపించారు, అవి చెప్తాను. స్వరమో పికస్వనమో ఎరుగను, వరమో సిరిమల్ల నవ్వెను, మురిపించిన జానకి గళమును మురిపించునే మరణమైన, పసిపిల్లలు పాడినట్టులో విరిజల్లులు కురిసినట్టులో కవ్వించిన చిలిపి కంఠమది నవ్వులకే రాగము నేర్పెను, మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం పలికించిన గొంతు ఆమెదే, రగిలిన మండే గుండె మనదిలే, జానకమ్మ ఈ జగము వీడినా ఆమె పాటలొక యుగము మిగలవా, రివ్వు మనుచు కోయిల ఎగిరిన దవ్వగునే కుహుకుహు రాగం, మురిపించిన జానకి గళమును మరిపించిన మరణమైన, మనిషి వీడినా మనను వీడని పాటలు వింటూ పరవశమ్ముతో జోహారనరే గాన కోకిలకు జోహారనరే గానకమ్మ జోహారనరే. జోహార్ అనరే జానకమ్మకు, జోహార్ అనరే జానకమ్మకు.

స్వర్గసీమను చేరే స్వర్ణయుగము, అమరపురమున తగ్గగ అమృత కళలు, జానకమ్మను పిలిచిరి జవము నింప, మనల నుదిలిన మహనీయ మనుజమూర్తి, ఘన నివాళిగ వరమాల కవనమంపే. ఇది మా తమ్ముడు జానకమ్మకు రాసిన నివాళి, మీకు పంచుకుంటున్నాను. ఇక్కడ జానకమ్మ గారు పాడిన ఎన్నో గొప్ప పాటల్లో ఇది పైన తారాస్థాయిలో ఉండే పాట. మీకోసం ఏ సినిమాలు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966.

మీరు విన్న ఆ పాట నరవరా ఓ కురువర పాట. అది అంటే జానకి గారు పాడిన పాటల్లో పిక్ లో ఉండే పాట అని చెప్పాను కదా, డెఫినెట్లీ. అండ్ మనం ఇంకా షో మీతోటి నేను జానకి గారి గురించి ఆవిడ గొప్పతనం గురించి చెబుతూ అలా 3 గంటలు కాదు చెప్పాను కదా, ఎంతకాలమైనా అది సరిపోదు. నాకు ఒక కవీశ్వరులు, ఆయన పేరు శ్రీ శర్మద గారు. ఆయన ఒక పద్యం పంపించారు, సీస పద్యం. పల్ల పట్లను బట్టి వర్ధిల్లి చెవులీని శైశవ ప్రాయాన సన్నుతించ పూర్వ సుకృత రాశి భూరిగా తోడవగా సంగీతలోకాన సౌరు మెరయ వెలకట్టలేనట్టి కలకంఠరాగాల పాల పేటికపై పరిఢవెల్లి చలన చిత్ర వనధి జన్మించ జాబిల్లి జానకీ కోకిలై సాధుశీల తనకు తాని సాటి తరలి వచ్చిన మేటి బిరుదులెన్నో వచ్చి వరుస నిలచి పాద పద్మమందు పద్మమ్ము నిలిపెను ధన్యజీవి ఆమె ధరణియందు. శ్రీ శర్మద గారు రచించిన సీస పద్యం మీకోసం, జానకి గారి కోసం చెబుతూ ఆవిడ పాట. నీలి మేఘాలు ఉన్నంత వరకు, చైత్ర వీణలు ఉన్నంత వరకు, వసంతగానం ఉన్నంత వరకు, కోయిలలు కుహు కుహు అంటున్నంత వరకు, ఆబాల గోపాలాన్ని తరతరాల పాటు అలరించే రాగం, గానం, గాత్రం, సంగీత చరిత్రలో, సంగీత పుటలలో చేసిన ఒక అద్భుత రమ్యమైన శాశ్వత సంతకం జనకమ్మ. అమ్మ, నీ పాదాలకివే మా విరిజ్యోత. ఈ పాటతోటి సైనింగ్ ఆఫ్, భాస్కర్ రాయవరం.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతలు చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: opinion leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, undiga thoduga Radio Surabhi, America lo telugistam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైఫ్ మూమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
4: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
7: హాయ్, నేను మీ తేజ సజ్జా.
8: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజస్ అచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Manashanti, mental peace. మసాలా దోశ
4: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కరీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
7: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
8: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్, SNR ఇన్సూరెన్స్.
9: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
10: హాయ్, నేను మీ తేజ సజ్జ.
11: టు లిసన్ టు రేడియో సురభి
10: 107.9 HD3,
9: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
10: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపోవు, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
7: లైక్ మెమరీస్
8: గుర్తుకొస్తున్నాయి,
7: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
6: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
7: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
9: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
7: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
6: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
12: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ ki please take care of the catering, okay?
13: Sure. How many people are we expecting?
7: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
13: Idi office party a leka jatra?
7: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3. Yo!

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా, ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిలిటీ స్వదేశీవే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today. 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
6: హ్యాపీ సండే. ఎస్, సండే, సండే, సండే. సండేస్ ని సూపర్ సండేస్ గా చేయడానికి ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM నేను వచ్చేస్తాను. నా పేరు అంజన. మీరందరూ వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్ ఓన్లీ ఆన్ 107.9 FM HD3 అమెరికాలో. తెలుగు నిజం సౌండ్స్ లైక్ హోమ్, దట్ ఈస్ రేడియో సురభి. ఎలా ఉన్నారు మా శ్రోతలందరూ? ఎలా గడిచింది హోల్ వన్ వీక్ అయిపోయింది. అఫ్ కోర్స్ ఫ్రైడే నేను చాలా మంది ట్యూనింగ్ అయితే ఫ్రైడే రోజు కూడా నేను షో చేశాను కాబట్టి కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. బట్ వీకెండ్ వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రస్తుతానికైతే నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను ఏంటి అంటే గనక ఎండలండి, మండిపోతున్నాయి సలసల సలసల సల. ఎలా ఉందంటే సూర్యుడి చండ ప్రతాప తాపం ఎంతలా ఉందంటే అబ్బా ఓ జల్లు పడితే బాగుండరా బాబు అన్నట్టుగా ఉంది. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ పనులు చేసేసుకుని ఉత్సాహంగా ఉన్నారా? సాయంత్రం ఎప్పుడవుతుందా, సరదాగా బయటికి వెళ్దాం, కాస్త చల్లబడితే చాలు, కాసేపు అలా వాక్ అన్నా వెళ్దాం అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నారా? లేదా ఎండ మన్నేం చేస్తుందండి, లెట్స్ ట్రావెల్ అనుకుని మంచి ట్రావెల్ ప్లాన్స్ లో ఉన్నారా? మీరు ఎలా ఉన్నా ఎటువంటి మ్యూజిక్ రైట్ నౌ మీరు వినాలంటూ అని అనుకుంటుంటే కూడా మీరు చేయవలసిందల్లా సింప్లీ కాల్ మీ. నేను ఇక్కడ కూర్చుంటున్నాను 3 గంటల పాటు, all the way till 7 PM. So number 972-636-1968. So ee number ki call chesi meer mee request paata ni adagavachchu. Prasthaniki neenaithe oka vaana paata vinipiddam anukuntunnanu. Chudandi meelo evaranna ee paata ye movie lo do cheptaremo. I'll wait.

పాట బాగుంది కదా. ఈ మధ్యకాలంలో మీరు ఈ పాట విన్నారా? అసలు ఏ మూవీ ఇది? చాలా తక్కువ మందికే తెలుసుంటుంది అనుకుంటా. అయితే నేనేం అయితే గీత అనట్లేదు, సినిమా పేరే అయితే అన్నమాట. ఇది వచ్చేసి సింధు తులాని మరియు శశాంక్ ఇందులో నటించారు. కళ్యాణి మల్లిక్ గారి మ్యూజిక్ లో మీరు విన్న ఈ పాట అయితే అనే చిత్రం నుంచి. నేను మంచి పాటలైతే ఖచ్చితంగా సిద్ధం చేసి తీసుకొచ్చాను, వినిపిస్తాను. ఇవాళ కిడ్ సెగ్మెంట్ లో మనము ఏం చేద్దాము అంటే, నేనే ఒక సుమతి శతకాన్ని ఇస్తానన్నమాట. ఐల్ సీ కిడ్స్ ఎంతో మంది వింటున్నారు ప్రస్తుతానికి ఉంటే గనక, కిడ్స్ ఎవరైనా ట్యూనింగ్ అయి ఉంటే ఈ సుమతి శతకాన్ని పూర్తి చేయండి. నేను ప్రారంభిస్తాను, పిల్లలు మీరు కాల్ చేసి పూర్తి శతకాన్ని చెప్పాలి. అయితే ఇవాళ నేను హోల్ 3 అవర్స్ మరొక చిన్న విషయం అనుకున్నానండి. సరదాగా సండే సరదాగా ఉండాలి, సూపర్ సండే. ఇవాళ ఏంటంటే, అంటే ఒక్కోసారి ఒక్కోలా పెడుతుంటాను. ఇవాళ ఏం చెప్తున్నా అంటే, మీరు స్టూడియోకి మీరు కాల్ చేసినప్పుడు మీ పేరు చెప్పాలి, యథావిధిగా మీ పేరు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నా పేరు అంజన. అయితే ఆ పేరుతో పాటు ఆ పేరులోని మొదటి అక్షరం, ఆల్ఫాబెట్, మొదటి ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అయ్యే ఒక ఫుడ్ ఐటమ్ పేరు కూడా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా పేరు అంజన. సో నా పేరు అంజన అండ్ ఐ లైక్ ఆవకాయ్ అని చెప్తాను. అలా అనమాట, సరదాగా ఆడుకుందాం, ఏమంటారు? సరే, మరి నేను ఇవ్వాలి కదా. మరి మీకు ఇస్తున్న సుమతి శతకం ఏంటంటే, శ్రీరాముని దయచేతను నారుడిగా సకల జనుల నౌరాయనగా. ఐ థింక్ ఇది ఈజీ అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ చిన్న పెద్ద కూడా చటక్కున క్యాచ్ చేసే మరొక శతకం ఉందండి. ఐల్ ఫిక్స్ టు దిస్, ఇది ఇస్తాను. అక్కరకు రాని చుట్టము, అక్కరకు రాని చుట్టము. ఆ తర్వాత ఇంకా 3 లైన్లున్నాయి. మీరు కాల్ చేసి మీ పేరు చెప్పి, పేరుతో స్టార్ట్ అయ్యే ఫుడ్ ఐటమ్ గురించి ఐటమ్ చెప్పి ఈ శతకాన్ని పూర్తి చేయండి.

ఈ పాట పెళ్ళాం ఊరెళ్తే చిత్రం నుంచి. ఇలాంటి పాటలు ఒకప్పుడు నిజంగా వచ్చేవే. నైస్ సాంగ్. సరే, నేనిచ్చిన సుమతి శతకం వచ్చేసి అక్కరకు రాని చుట్టము. ఇంకా మూడు లైన్లు ఉన్నాయి. ఎవరైనా కాల్ చేసి యు కెన్ యాక్చువల్లీ ఫిల్ అంటే ఆ పద్యాన్ని పూర్తిగా చెప్పొచ్చు అనమాట. అయితే ఇవాళ కాలర్స్ అందరికీ ఏంటంటే మీరు కాల్ చేయండి. మీరు ఏ విషయమైనా కాల్ చేయొచ్చు. ఎవరికైనా విషయస్ చెప్పాలన్నా, అసలు సండే గురించి మాట్లాడినా, మండే ఎండల గురించి మాట్లాడాలన్నా, ఏదైనా యువర్ చాయిస్ అండి. సాంగ్ రిక్వెస్ట్ కోసం కూడా కాల్ చేయవచ్చు. అయితే ఏం చేయాలి అంటే యు జస్ట్ సింప్లీ హ్యావ్ టు టెల్ యువర్ నేమ్, దాంతో పాటు మీ పేరుతో స్టార్ట్ అయ్యే ఫస్ట్ ఆల్ఫాబెట్ తో ఒక ఫుడ్ ఐటమ్ పేరు కూడా చెప్పాలన్నమాట. సరదాగా తీసుకుందాం. వద్దు, అంత సరదా వద్దు అంటారా? ఇట్స్ యువర్ చాయిస్, మీ ఇష్టం. సరే, మరి కబుర్లు సరదాలు అన్ని అలా కంటిన్యూస్ గా అవుతూ ఉన్నప్పుడు మంచి ట్రెడిషనల్ ఫుడ్ తినాలంటే మీరు మాత్రం కష్టపడకండి. అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ దే ఆర్ మేడ్ వెరీ వెరీ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్ అండ్ పికిల్స్. ప్లఫీ రాగి ఇడ్లీ అయినా, ట్యాంగీ గొంగూర రైస్ అయినా క్షణాల్లో మీరే చేసేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ అన్ని అవైలబుల్ అట్ ఏ టు బి ఫ్రిస్కో, ఏ టు బి లిటిల్ ఎల్మ్. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం విజిట్ ఏ టు బి టెక్సాస్ .com ఆర్ కాల్ 214-872-2345.

సీతారామయ్య గారి మనవరాలు ఈ చిత్రం నుంచి మనం పాట విన్నాం. యాక్చువల్లీ మనకి ఇటీవల లభించిన ఒక దుర్వార్త ఏంటంటే జానకమ్మ గారు ఇక లేరు అనే విషయం. ఆ విషయంగా చాలా మంది తమ సంతాపాన్ని వివిధ రీతుల్లో తెలియజేశారు, ఇంటర్నెట్ లో చెప్తూ ఉన్నారు, రకరకాలుగా చెప్తున్నారు. మనము మన రేడియోలో కూడా పలు కార్యక్రమాల్లో, ఇన్ఫాక్ట్ ఇవాళ ఉదయం కార్యక్రమంలో కూడా దాన్ని మనం ప్రకటించుకున్నాము. నేను ఇలాంటి హేమాహేమిల గురించి మాట్లాడేటప్పుడు ప్రతిసారి ఒక్కటే చెప్తానండి, ఐ రియల్లీ ఫీల్ భగవంతుడే కొంతమందిని కొన్ని రూపాల్లో ఇలా భూమి మీదకి పంపిస్తారేమో అని. అండ్ ఇట్స్ సమ్టైమ్స్ రియల్లీ ట్రూ, చాలా మంది అంటారు ఇది నిజం కూడా అని. యక్ష కిన్నెర గంధర గాన చాలా మంది ఉంటారు కదా, గాన గంధర్వులు అంటాం. కొంతమంది సింగర్స్ అనేవాళ్ళు విపరీతంగా ఉంటారు, ఇంపాక్ట్ఫుల్ గా ఉండి అది ఎక్స్టెండెడ్ పీరియడ్ వరకు ఉండి ఒక దేశానికి ఒక ఒక ప్రాంతానికి ఒక భాషకి పరిమితం అయిపోకుండా ఎంతో మందిని కదిల్చగలిగిన టాలెంట్. ఇట్ కుడ్ బి సింగింగ్, డాన్స్, పెయింటింగ్, ఎనీథింగ్, ఒక శిల్పాన్ని చెక్కినా, ఒక పెయింటింగ్ వేసినా, ఏదైనా సరే ఒక ప్రత్యేకమైన కళలు వాళ్ళ కళలతోటి పుడతారు. అది వారికి అంతం కదా. ఈ గానానికి సంబంధించి గంధర్వులు అంటారు. ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారైనా ఎవరైనా సరే, మనము ఇంకా దైవాంశ సమృద్ధ దేవుడే స్వయంగా వాళ్ళని భూమి మీదకి పంపించి పాడించి ఆయన కూడా ఆనందించాడు అంటారు. అలాగే ప్రపంచంలో ఒక సౌండ్ వైబ్రేషన్స్ ద్వారా మంచిని పంచుతూ ఒక సౌండ్ థెరపీ లాగా ఇలా వీళ్ళందరినీ కూడా మన కోసం పంపించారు భగవంతుడు. ఇక చాలు, సమయం అయిపోయింది, వచ్చిన పని చక్కగా నిర్వహించారు అని చెప్పి వారిని ఇంకా వెనక్కి పిలిచారేమో. మరి నేను అంతకంటే వాళ్ళ గురించి ఎక్కువగా ఏమీ అనలేను. అనటానికి వాళ్ళ నుంచి మనం తీసుకున్నది ఎక్కువ ఉంది కదా, ఆస్వాదించింది ఎక్కువ ఉంది కదా అనిపిస్తూ ఉంటుంది. వారికి మనం చేయగలిగిందల్లా మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటించడం, మనస్ఫూర్తిగా వారిని స్మరించుకుంటూ వారు మనకిచ్చిన ఆస్తి పదిలంగా అలా తరతరాలకి ఇవ్వడం, చక్కటి సంగీతం, చక్కటి గాత్రం, అద్భుతమైన పాటలు. సో ఇవాళ మన ఎపిసోడ్ లో కూడా వింటున్న శ్రోతలు ఎవరికన్నా జానకమ్మ గారి పాటల్లో ఫలానా పాట మరొక్కసారి వినాలి అని అనిపిస్తే రైట్ నౌ ఇస్ ద టైమ్. నేను ఇక్కడ 7 వరకు కూర్చున్నాను, ఖచ్చితంగా మీకు ఆ పాట వినిపిస్తాను. 9726361966 స్టూడియో నెంబర్.

0: బ్యూటిఫుల్ సాంగ్ కదా. సితార చిత్రం నుంచి నేను మీకు వినిపించిన ఈ పాట. ఇలా ఒక పాట వినగానే మరొక పాట గుర్తుకు రావడం చాలా సహజం. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ రఘు గారు. నాకు మరొక పాట కూడా ఆయన రిక్వెస్ట్ అడిగారు. నేను ఆఫ్టర్ ద కమర్షియల్ బ్రేక్ పాట వినిపిస్తాను. ఈ పాట కూడా సితార చిత్రం నుంచి. నేను జానకమ్మ గారి గురించి అదే అంటున్నాను కదా. సో మీలో ఎవరికన్నా ఆవిడ్ని పర్సనల్ గా కలిసే అదృష్టం కలిగిందా? ఆవిడతోటి మీరు ఎవరన్నా ఒక్కసారన్నా మాట్లాడగలిగారా? ఇఫ్ యు ఆర్ అంటే ఆ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు, కాన్స్టెంట్ గా ఇంటరాక్షన్స్ ఉన్నవాళ్ళు అయితే ఓకే, కానీ మనలాంటి సాధారణమైన వాళ్ళకి చాలా తక్కువగా అరుదుగా లభించే ఒక అదృష్టం ఇలాంటి వాళ్ళని పర్సనల్ గా కలిసి వాళ్లతో ముఖాముఖి మాట్లాడుకోగలగడం. సో మీలో అలాంటి అదృష్టవంతులు ఎవరన్నా ఉంటే డూ కాల్ అస్ అండ్ షేర్ యువర్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ అస్. ఇప్పుడు కమర్షియల్ బ్రేక్ వెళ్తున్నా. మీరు ఆఫ్లైన్ కానీ ఆన్ ఎయిర్ కానీ ఖచ్చితంగా కాల్ చేయవచ్చు. నేను ఆల్ ది వే టిల్ 7 PM సిట్టింగ్ హియర్. టైమ్ ఫర్ ఎ షార్ట్ బ్రేక్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's #1 Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఇండియా వెళ్ళాలేమో నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్, ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: Hello, dinner plans and group lover and support yourself.
6: What a dare, completely exhausted. Dinner plans and
7: name on the lady rose dinner ki. Dinner plans and
1: every time okate question. Dinner plans ainti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
8: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
9: నీ కల నిజం అవబోతోంది.
8: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
9: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
1: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్.

0: call them at 817-829-8888.
1: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
2: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ క్యాష్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఎస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ ఎస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన. సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM సూపర్ గా చిల్ అయిపోండి, మంచి మంచి పాటలు వినిపిస్తాను, బోలెడన్ని కబుర్లండి ఒకటా రెండా. అయితే ఇవాళ ఈ రోజు సూపర్ సండే కార్యక్రమంలో అఫ్ కోర్స్ నేను ఒక సుమతి శతకంతో స్టార్ట్ చేశాను. ఐ వాంటెడ్ కిడ్స్ ఎవరన్నా వింటుంటే కనుక చక్కగా చిన్నారులు వాళ్ల గళంతో ఈ సుమతి శతకాన్ని చక్కగా 4 వాక్యాలు నాకు వినిపిస్తే బాగుంటుంది అని నేను ఇంకా ఆశపడుతున్నాను. నేను మీకు ఇచ్చిన సుమతి శతకం వచ్చేసి అక్కరకు రాని చుట్టము ఇదన్నమాట. సరే, మరి ఇవాళ సూపర్ సండే కార్యక్రమంలో మనం ఏం చేయబోతున్నాం? ఒక్కొక్కసారి బ్యాక్ హోమ్ గనక మీరు వెళ్తే, కొన్నేళ్ల క్రితం వరకు మీరు ఆలోచించగలిగితే, ఇఫ్ ఐ కెన్ టేక్ యూ బ్యాక్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ వెనక్కి మిమ్మల్ని తీసుకుని వెళ్తే, అప్పుడు ఎలా ఉండేదంటే, మనకి ఎక్కడన్నా ఏదన్నా ఎవరన్నా కలవడానికి వెళ్ళినా, లేట్ అయినా, లేదా ఆఫీస్కి లేట్ అయినా, 100 రకాల రీజన్స్ ఉండేవి. అందులో చాలా సులభంగా చెప్పేది ఆఫీస్కి వెళ్ళి బస్సు మిస్ అయింది, లేదా బైక్ టైర్ పంచర్ అయింది, ఏదో ఒకటి చెప్తూ ఉంటాం. ఇంట్లో మోటార్ పనిచేయలేదు, వాటర్ రాలేదు. నిజంగా ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ ఇది చాలా మంది నీళ్ల కోసం రోజు విడిచి రోజు వచ్చే నీళ్ల కోసం అర్ధరాత్రి అపరాత్రి మేల్కొని మరీ 4 బకెట్లు అవి పట్టుకుని, మళ్ళీ లేకపోతే తెల్లవారుజామున లేచి మరీ చాలా కష్టపడేవాళ్ళు. అది 2-3 మెట్లు కిందకి దిగి గోతిలో అక్కడి నుంచి పట్టుకుని తెచ్చుకోవాలి. అలాంటి కష్టాలు ఉన్నవాడు రకరకాలుగా ఇంకా చెప్పేవాళ్ళు. మరి ఇందులోంచి ఏ ఒక్క రీజన్ ప్రజెంట్ ట్రెండింగ్ దీంట్లో లేదండి. ట్రెండింగ్ తగినట్టు మనము అప్డేట్ అవ్వాలి కదా, మన రీజనింగ్స్ కూడా అప్డేట్ అవ్వాలి కదా. మరి అలానే మనం కూడా ఇవాళ ఎపిసోడ్ లో సరదాగా మాట్లాడుకుందాం. ఏంటి అప్డేట్స్? సపోజ్ మీరు ఆఫీస్ కి లేట్ గా వెళ్లారు, ఒక అరగంట ఆలస్యమైంది, 1 గంట ఆలస్యమైంది, ఏ రీజన్ చెప్తారు? అంటే అఫ్ కోర్స్ మనకి ఇక్కడైతే మటుకు అవర్లీ బేసిస్ కాబట్టి అదంతా వేరే స్టోరీ అండి. అవన్నీ పక్కకు పెట్టేయండి. సింపుల్ గా ఎక్కడికన్నా, సపోజ్ నాట్ ఓన్లీ ఫర్ ఆఫీస్, ఎనీవేర్ ఎక్కడికైనా మీరు వెళ్ళాలి, 1 గంట ఆలస్యంగా వెళ్లారు, వాట్ ఈస్ యువర్ లేమ్ ఎక్స్క్యూజ్ యాజ్ ఆఫ్ టుడే? ఇవాళ రేపు ఉన్న ట్రెండింగ్ టెక్నాలజీని వాడుకుని మీకు ఎటువంటి సరదా అయిన సిల్లీ రీజన్స్ దొరుకుతాయో మాతో షేర్ చేయండి.

0: చెప్పండి.
1: ఒక్క నిమిషం, నాకు శ్రోత కాల్ చేశారు, నేను వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. ఫస్ట్ మీ పేరు చెప్పండి.
0: రాజా అండి.
1: రాజా గారు, మీరు మరి ఫుడ్ ని అటాచ్ చేసి కూడా ఒక పేరు చెప్పాలి ప్లీజ్. పర్ఫెక్ట్. మీరు చెప్పినప్పటి నుంచి నాకు ఇంకా చాలా సరదాగా అనిపిస్తోంది. పులిహోర రాజా గారు బాగుందండి.
0: చెప్పండి. ఫస్ట్ ది కరెంట్ ట్రెండ్ తో రీజన్ చెప్పాలి అని అంటే, కాప్ పట్టుకున్నాడు, వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు.
1: ఓకే.
0: స్పీడింగ్ టికెట్ వేయలేదు, వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు.
1: ఓకే, బాగుంది. నారో,
0: దేర్ ఇస్ నో ప్రూఫ్.
1: అదే, నారో ఎస్కేప్.
0: అండ్ సెకండ్ థింగ్, మా ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు మేము సరే 3 పీపుల్ సైకిల్ మీద లేట్ గా వచ్చాం అన్నమాట.
1: 3 పీపుల్ అది సైకిల్ మీద
0: వచ్చాము. అయిపోయింది, ప్రిన్సిపల్ అడిగాడు ఎందుకు లేట్ అయిందంటే టైర్ పంచర్ అయిందా.
1: ఓకే.
0: ముగ్గురిని బయటకు పంపించి ఒక్కొక్కరిని పిలిచి ఏ టైర్ పంచర్ అయిందని అడిగాడు.
1: ఓకే,
0: ముగ్గురం దొరికేసాం అనమాట.
1: ఎవరో ఇద్దరు కరెక్ట్ చెప్పుకుంటారు కదండి.
0: అదే అంటే సరిపోద్ది కదండి, ఇద్దరు కరెక్ట్ చెప్తే ఒక తప్పు చెప్పడం చాలు కదా.
1: కాదండి, రెండే టైర్లు ఉంటాయి సైకిల్ కి, ముగ్గురు ఒకటే ఆన్సర్ చెప్పాలి, లేదా కనీసం ఇద్దరైనా రైట్ ఆన్సర్ చెప్పుంటారు.
0: అవును, అదే ఇద్దరు చెప్పారు కరెక్ట్. 3rd పర్సన్
1: అయితే
0: కదా,
1: కరెక్టే కదా. ప్రిన్సిపల్ వాళ్ళు అందుకే ప్రిన్సిపల్ అవుతారు, సాఫ్ట్ గా సైలెంట్ గా మన నుంచి అలా ట్రూత్ చెప్పించేస్తారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్.
0: జానకి గారు పాట
1: తప్పకుండానండి. థ్యాంక్
0: యూ.
1: అదండి, నాకైతే మరొక కాలర్ కూడా కాల్ చేశారు, సాయినాథ్ గారు ఫ్రమ్ ఆలన్. అదే మన ఇవాళ సెగ్మెంట్ లో ఏంటి స్పెషాలిటీ అంటే, 3 గంటల పాటు మీరు ఫోన్ చేస్తారు, కాల్ చేస్తారు, ఏదైనా అవచ్చు రీజన్, మీరు కంట్రిబ్యూట్ చేయడానికైనా, సాంగ్ రిక్వెస్ట్ కోసమైనా, సరదాగా అయినా, సింపుల్ గా అయినా కాల్ చేయొచ్చు. అయితే మీ పేరుతో పాటు దాంతో స్టార్ట్, ఆ అక్షరంతో స్టార్ట్ అయ్యి ఒక ఫుడ్ పేరు కూడా చెప్పాలి అని చెప్పాను. సాయినాథ్ గారు నాకు ఇచ్చిన మంచి ఫుడ్ పేరు ఇదేంటంటే సున్నుండ. సో స్వీట్, భలే బాగా సెట్ అయింది సాయినాథ్ గారు సున్నుండ అనేసి. సరే, ఆయన మనకి లేమ్ ఎక్స్క్యూజెస్ ప్రస్తుత కాలమాన పరిస్థితిలో ఏమి ఇవ్వగలం అంటే, ఇదిగో చకచకా చెప్పేశారు, 121 మీద హెవీ ట్రాఫిక్, అసలు కదలట్లేదు బళ్ళు అని. 75లో అయితే యాక్సిడెంట్ అయిపోయింది, రూట్ 75లో చాలా కష్టంగా ఉంది అని. పలానా రూట్ లోనేమో కన్స్ట్రక్షన్ అవుతోంది అనేసి. సో ఇదండి ట్రాఫిక్ పరంగా మనం ఈజీగా చెప్పుకోదగ్గ ఎక్స్క్యూజెస్. నా దగ్గర 1-2 ఉన్నాయి, బట్ స్టిల్ మీ దగ్గర ఇంకా చాలా ఉన్నాయని నాకు తెలుసు. ఐఎమ్ వెయిటింగ్.

0: బిల్లి పలుకుల చిల్లి పిగ్గ పల్లికిన ఓ మైనా మైనా
1: కలకరి వయసుల మెలుగురు సొగసుల మైనా మైనా.
2: సితార మూవీ నుంచి ఈ పాట. యాక్చువల్లీ నాకు ఇద్దరు శ్రోతలు ఈ పాట రిక్వెస్ట్ చేశారు. సో నాకు ఆల్మోస్ట్ ఐ థింక్ వచ్చిన రెండు పాటలు కూడా జానకమ్మ గారి గళంలో వినిపించండి అని అడిగారు. ఇంకా ఏమన్నా మీకు జానకమ్మ గారి గళంలో ఇంకో పాట ఏదన్నా కావాలి అని అనిపిస్తే తప్పకుండా కాల్ చేయండి. 972-636-1966 స్టూడియో నెంబర్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్. అయితే సూపర్ సండేలో ఇవాళ సెగ్మెంట్ లో మనం మాట్లాడుకుంటున్నవి సిల్లీ రీజన్స్, లేమ్ ఎక్స్క్యూజెస్. చిన్నప్పుడు చాలా చాలా వాడాం ఇలాంటివి. ఇన్ఫాక్ట్ ఉన్నాయి వస్తా వాటికి కూడా వస్తాను. జ్వరం వచ్చిందని చెప్పి ఇంట్లో కూర్చుని క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేసిన రోజులు ఉన్నాయి, ఒకటా రా బోల్డ్ ఉన్నాయి అలాంటివి కదా. సో ప్రస్తుతానికి ఫస్ట్ స్టెప్ గా మనం మాట్లాడుకుంటున్నాము కారో బస్సో టైర్ పంక్చర్ అయింది, ఫ్లాట్ టైర్ అయిపోయింది, హౌ డు ఐ రీచ్, నేను పంక్చర్ అయించుకోవడానికి ఆగిపోయాను అని చెప్తాం సామాన్యంగా. ఒకప్పుడైతే అలా చెప్పేవాళ్లము అని, ఇప్పుడు అలా ఎలా కుదురుతుంది? దానికోసం అంత సింపుల్ గా చెప్పేస్తే టెక్నాలజీని ఇన్వాల్వ్ చెయ్యాలి కదా. నేను ఇన్వాల్వ్ చేస్తున్నాను కొంచెం ఎక్కువగా. సో మీరు కూడా మీ తోచినవి చెప్పండి. ఇప్పుడు ఏం చెప్తామంటే లేటెస్ట్ గా మై ఈవీ వెహికల్ సాఫ్ట్వేర్ కాస్త అప్డేట్ ఫెయిల్డ్ మిడ్ ఛార్జ్. ఛార్జ్ చేస్తుంటే మధ్యలో నా ఈవీ వెహికల్ సాఫ్ట్వేర్ ఆల్మోస్ట్ క్రాష్ అయిపోయింది, అప్డేట్ అవ్వకుండా ఇన్ఫాక్ట్ క్రాష్ అయిపోయింది. ఇట్స్ కరెంట్లీ షోయింగ్ ఓన్లీ 2% ఛార్జింగ్ అండ్ గ్లిచ్ ఉంది. సో డిజిటల్ స్క్రీన్ అంతా సరిగ్గా డిస్ప్లే చేయట్లేదు. ఐ కాంట్ మూవ్ ఇట్ అంటిల్ ద టెక్ సపోర్ట్ డస్ అ రిమోట్ రీసెట్, యు నో. ఇదన్నమాట అవునా అంటే ఇలాగే ఉంటుంది. నిజంగా చెప్పంటే అది నిజాయితీగా సిన్సియర్ రీజన్ ఏనండి. అవసరమైతే వాడేసుకోండి చక్కగా, అంతే కదా. ఒక్కొక్కసారి ఆ టెక్నికల్ గ్లిచ్ ఉంది రోడ్డు మీద ఎక్కడైనా ఆగితే అది ఛార్జ్ అవ్వదు, ఏది అవ్వదు. అఫ్ కోర్స్ రిమోట్ ఛాన్స్, బట్ వీ కెన్ టేక్ ద ఛాన్స్. టెక్ సపోర్ట్ రిమోట్ గా యాక్సెస్ చేసి దాన్ని సెట్ చేసే వరకు ఐఎమ్ స్టాక్, సో ఐ కాంట్ కమ్ టు ఆఫీస్.

లవ్ స్టోరీ, నాగ చైతన్య మరియు సాయి పల్లవి. నాగ చైతన్య గారు అంటే అదే గుర్తుకొచ్చింది. మరి లెనిన్ మూవీ మీలో ఎంతమంది చూసారు, ఎంతమంది అసలు అది అండర్స్టాండ్ చేసుకున్నారు, ఎంతమంది దాన్ని అప్రిషియేట్ చేశారు? ఎవరన్నా యూ ఫీల్ లైక్ ఇట్స్ ఎ గుడ్ మూవీ అంటే కాస్త మాకు కూడా చెప్పండి. నేను చూసి చూడలేదు ఆ మూవీ, అందుకని ఎక్కువగా చెప్పలేదు. బట్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అందిస్తానండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎక్కడైనా సరే మీకు ట్రెడిషనల్ ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం అయితే హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుజైన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ తో, స్పేషియస్ పేటియో సీటింగ్ తో, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కలిసి చిల్లవడానికి ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్, అన్ని ప్రతి బైట్ లో ఒక అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. మీ ఆఫీస్ లో ఈవెంట్స్ కైనా, కార్పొరేట్ ఈవెంట్స్ కైనా, పార్టీస్ కైనా, మీ ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కోసమైనా, ఒకటనేంటి దేనికైనా బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వీరు 3 లొకేషన్స్ లో ఉన్నారు, ఎర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. విజిట్ మైత్రీస్ ఇండియన్ కుజైన్. ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నాము అని అంటే గనక, నేను ఇలాంటి లేమ్ ఎక్స్క్యూజెస్ గురించి మాట్లాడుతున్నాను. సామాన్యంగా లేట్ అవ్వడానికి ఇట్ కుడ్ బి ఎనీ రీజన్ కదా. మన ఓన్ వెహికల్లో మనం వెళ్తున్నప్పుడు లేట్ అయితే ఇలా అని చెప్పాం. సపోజ్ ఇట్ ఈస్ రైడ్ షేర్ లో వెళ్తున్నాము, లేదా ఎక్కడి నుంచో ఏదో ఊబరో ఏదో ఓలానో లేకపోతే లిఫ్టో పెట్టుకుని, ఓలా లేదు కదా, ఇక్కడ లిఫ్టో ఏదో పెట్టుకుని వెళ్తున్నాం అనుకోండి. అలాంటప్పుడు కొన్ని ఎక్స్క్యూజెస్ ఎలా ఉంటాయి, ఉండొచ్చు, అండ్ దే ఆర్ వెరీ మచ్ ప్రాక్టికల్ అండ్ రియలిస్టిక్. అది నేను చెప్తున్న నెక్స్ట్ రీజనింగ్ ఏంటంటే, మై రైడ్ షేర్ యాప్ వచ్చేసి సడన్ ప్రైస్ సర్చ్ చూపిస్తుంది, సడన్ గా అది 500% ఎక్స్ట్రా పే చేయాలని చెప్తోంది రెగ్యులర్ ప్రైస్ మీద. అండ్ 5 miles రేడియస్ వరకు దరిదాపుల్లో దెర్ ఇస్ నో రైడ్ రెడీ టు పిక్ మీ అప్ నౌ. సో ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఐ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్స్ మోర్ ఎకనామికల్, కెన్ ఐ డూ దాట్? ఇదన్నమాట. బాగున్నా, బలేస్తున్నాను కదా ఎక్స్క్యూజెస్.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్.
4: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
5: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి
4: అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది?
5: నాకు దాని ఆన్సర్ తెలుసు.
4: మై ట్రీస్ ఇండియన్ కుజీన్.
5: వాళ్ళకి తెలీదు.
4: సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్.
5: విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్.
4: ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
6: అమ్మా, సాటర్డే మూవీ?
4: మనబడి క్లాస్. ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
6: ఉప్పు కప్పు రంబు.
4: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్జీ.
7: మన శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
4: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
8: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
4: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
9: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే అంజనా. సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM. మరి సెగ్మెంట్ లో నెక్స్ట్ వేరే ఇంకో టాపిక్ కూడా తెస్తారు. ఆఫ్ కోర్స్ ఇది కూడా కంటిన్యూ అవుతుంది. మనము టెక్నాలజీని వాడుకుంటూ సరదాగా కొన్ని వంకలు, అంటే లేమ్ ఎక్స్క్యూజెస్ అంటారు చూడండి, అలాంటివి ఎలాంటి సందర్భాల్లో ఎలా వాడతాము అనేది ఊరికే సరదాగా ఒక సెగ్మెంట్ అనుకున్నాను. అది కూడా కంటిన్యూ చేస్తాను. దాంతోపాటు మూవీస్ రిలేటెడ్ గా ఇంకొక సెగ్మెంట్ అనుకున్నాను, అది కూడా కంటిన్యూ చేస్తాను. అసలు ఏంటిది ఇంత ప్రిపేర్ అయిపోయి వచ్చాను వాళ్ళు అనుకుంటున్నారా? అలాగే ఉంటుందండి నాతోటి. సరే, నెక్స్ట్ మీ అందరికి ఒక సరదా ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే వెంటనే కాల్ చేయాలి. అయితే కాల్ చేస్తే మీరు ఏం చేయాలి? ఇవాళ సెగ్మెంట్ లో మనం పెట్టుకున్న ఇదేంటంటే మీ పేరు. మీరు కాల్ చేసి మీ పేరు చెప్తారు, సమాధానం చెప్తారు డిఫాల్ట్. అయితే మీ పేరుతో ఫస్ట్ ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అయ్యే ఒక ఫుడ్ ఐటమ్ పేరు చెప్పాలి. ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ ఆర్ ఇండియన్ ఫుడ్ అయితే మరీ బెటర్. కొన్నిసార్లు కుదరలేదనుకోండి ఏం చేస్తాం? కొంచెం ఎక్స్పాండ్ చేసి అన్ని వేరే డిఫరెంట్ విదేశీ టేస్ట్ లను కూడా ఇంక్లూడ్ చేసుకుందాం. ఎనీవేస్, సరదాగా అంతే. అండ్ ఇట్స్ అప్ టు యూ, ప్యూర్లీ మీ చాయిస్. మరి నేను మీకు ఇస్తున్న ప్రశ్న ఏంటంటే, ఒక గదిలో 10 చైర్స్ ఉన్నాయి, 10 కుర్చీలున్నాయి. ఒక గదిలో 10 కుర్చీలున్నాయి. 10 మంది వ్యక్తులు వాక్ చేసుకుంటూ లోపలికి వచ్చారు. వచ్చిన ప్రతి వారు ఒక్కొక్క కుర్చీలో కూర్చున్నారు. 10 చైర్స్ లో 10 పీపుల్ కూర్చున్నారు. అయితే ఒక చైర్ ఖాళీగా ఉండిపోయింది, ఎలా? అదన్నమాట ప్రశ్న. సమాధానం తెలిస్తే కాల్ చేసేయండి. మరి నేను మీకు డలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వారి ఆఫర్ గురించి చెప్తాను. మీ నవ్వుని మళ్లీ అందంగా మలుచుకోవడానికి డలస్ స్మైల్స్ అండ్ డెంటల్ ఆర్థోడాంటిక్స్ లో ఒక ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడు పొందండి. అది అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని తిరిగి పొందండి. అపాయింట్మెంట్ కోసం అయితే వెంటనే కాల్ చేసేయండి 972-484-5400 or visit them at 3234 Forest Lane, Dallas.
10: Life,

0: కూల్ మంచి పాటలు అయితే వింటున్నాము. మీకేమైనా రిక్వెస్ట్ సాంగ్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి. సరే, నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఒక మూవీ క్లిప్పింగ్ వినిపిస్తాను. అఫ్ కోర్స్ మనము ఇవాళ సెగ్మెంట్ లో స్టార్ట్ చేసినవన్నీ అలాగే ఉన్నాయండి. ఎనీథింగ్ దట్ యు వాంట్ టు ఆన్సర్, ఒకవేళ మీరు ఇప్పుడే ట్యూనింగ్ అయి ఉంటే కనుక మీకోసం ఒక్కసారి ప్రశ్నలు మరొకసారి ఏంటంటే, లేటెస్ట్ టెక్నాలజీ వాడుకుని సరదాగా ఎప్పుడన్నా లేమ్ ఎక్స్క్యూజెస్ చెప్పాలంటే, ఆఫీస్ కి లేట్ వెళ్ళినా, ఎక్కడన్నా మీటింగ్ స్కిప్ చేసినా, వర్క్ ఫ్రం హోమ్ చేయాలనుకున్నా, ఏదన్నా ఒక సరదాగా ఏదన్నా లేటెస్ట్ టెక్నాలజీ పరంగా ఏ రీజన్స్ మీరు ఇవ్వగలుగుతారు, అది నా ప్రశ్న. అలాగే ఇందాక నేను ఒక లాజికల్ గానే ఒక ప్రశ్న కూడా అడిగాను. ఒక రూమ్ లో 10 చైర్స్ ఉన్నాయి, 10 మంది వ్యక్తులు అప్పుడే వాక్ చేసి లోపలికి వచ్చి కూర్చుంటారు, 10 మంది ఒక్కొక్క చైర్ లో కూర్చుంటారు, బట్ స్టిల్ ఒక చైర్ ఎంటీగా మిగిలిపోతుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది కూడా ప్రశ్న ఉంది. ఇట్స్ స్టిల్ ఓపెన్. మరి నెక్స్ట్ నేను ఇస్తున్నది ఒక మంచి క్లిప్పింగ్ అండి, ఒక మూవీ విచ్ చేంజ్డ్ సో మెనీ, అంటే ఎంతో మంది ఆలోచన శైలిని మార్చింది, స్క్రిప్ట్ రైటింగ్ స్టైల్ ని మార్చింది, ఒక ట్రెండ్ లో ఒక ఏమంటాను ట్రెండ్ లో ఒక డిఫరెన్స్ తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. యాక్టర్ పరంగా ఈ యాక్టర్ కి కూడా ఒక మంచి మలుపునిచ్చిన చిత్రం, ఒక గుర్తింపునిచ్చిన చిత్రం. ఇది ఏ మూవీ? క్లిప్పింగ్ వినండి. ఇందులో ఉన్న అంటే ఈ క్లిప్పింగ్ లో మీకు డామినెంట్ గా ఇద్దరు వాయిస్ వినిపిస్తుంది. ఇద్దరు కూడా మంచి ఆదరణ పొందారు ఈ చిత్రం నుంచి.
1: అదేంటి సార్, గెస్ట్ హౌస్కి వెళ్తారన్నారుగా, సీడీ ఇక్కడికి తీసుకొచ్చారేంటి సార్? వాళ్ళ వాసన అనుకుంటా మాట్లాడతారా? ఏం సార్ అలా ఉన్నారు, ఏమైంది సార్? మీ కళ్ళు వస్తున్నాయి, మిమ్మల్ని ఎప్పుడు అలా చూడలేదు. ఏమైంది సార్? ఎయిర్పోర్ట్ లో ఏదో జరిగింది సార్. ఏం జరిగింది సార్?
2: ఏమీ జరగలేదు.
1: ఏదో జరగకపోతే అటుంచి అటే వెళ్ళాల్సిన బండి చేసేందుకు ఎలా వచ్చింది? ఏమీ జరగకపోతే వాడి చేతిలో ఉండాల్సిన సిడి ఎక్కడికి ఎలా వచ్చింది? ఏమీ జరగకపోతే వాడు ఫోన్ చేస్తే మీరు ఎందుకు ఎత్తట్లేదు? నాకేదో కొరతంది సార్, నాకేదో కొరతంది సార్. మీరు కొత్తగా ఎగరపడుతున్నారు. మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. నేను అదే ఉంచానండి. డబ్బు కోసం ఏ ఎదవ పనైనా చేసే ఎదవ నాయాలి, ఏ దయా లేని దయాగాడి. నువ్వు నశపెట్టద్దు, ఆపే. అబద్ధం చెప్తున్నారు సార్, మీరు మారిపోయారు. నేను లేదా చెప్తున్నారు కదా. చెప్పడానికి మీరెవరు సార్? రోజు మిమ్మల్ని చూస్తుంది మీరా నేనా? కాల్చి పడేస్తాను, బ్రతకను, కాల్చి పడేస్తాను. చిరాకు తెప్పించకండి, పిల్ల పిల్లలు ఉన్నారని ఆలోచిస్తున్నాను.
3: మూర్తి గారా, ఇన్నాళ్ళకి నా వయసు గుర్తొచ్చిందా సార్? పక్కింటి ఫ్యామిలీ గురించి ఆలోచించడం ఎప్పుడు మొదలు పెట్టారు సార్? ఇదే సార్ మారిపంటే మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు సార్.
0: అది ఏ మూవీ నుంచి ఈ క్లిప్పింగ్? అండ్ ఈ మూవీ గురించి ఒకటి రెండు విశేషాలు ఇవాళ నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలా రోజులు వచ్చింది, ఏళ్ళైపోయింది ఈ మూవీ వచ్చి కూడా. సరదాగా ఎప్పుడన్నా మాట్లాడడానికి ఏముంది చెప్పండి. ఒక్కొక్క మూవీ ఒక్కొక్క లాగా కనిపిస్తాయి కదా మనకి. అయితే ఇందులో మీరు మారిపోయారు సార్, సార్ మీరు మారిపోయారు సార్ అంటారు చూడండి, అది కూడా ఒక ట్రెండింగ్ ఇది. ఎస్, నా కాలర్ అయితే కాల్ చేసి వస్తున్నారు, నేను వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
4: హలో అండి, నా పేరు శ్రీని.
0: శ్రీని గారు, హ్యాపీ సండే. అయితే మీ పేరుతో పాటు మొదటి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక మంచి స్వీట్ అంటారేంటి? నో స్వీట్ అని అనాలనిపిస్తుందేమో, ఎనీ ఫుడ్ ఐటమ్ పేరు చెప్పాలి. అబ్బా, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు స్టిక్ అయిపోయారు, నేను స్వీట్ అన్నాను కాబట్టి మీరు స్వీట్ గా చెప్పేశారు స్ట్రిక్ అండ్ అని. థ్యాంక్ యూ, బాగుంది. చెప్పండి ఇప్పుడు.
4: మూవీ ప్లే చేశారు కదా, టెంపర్ మూవీ నుండి జూనియర్ ఎన్టీఆర్ అండ్ పోసాని కృష్ణమూర్తి.
0: పర్ఫెక్ట్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్. ఎస్ డెఫినెట్లీ. అన్న పాట వినిపించమంటారా?
4: యూ కెన్ ప్లే వాట్ ఎవర్, సాంగ్స్ బాగున్నాయి.
0: థ్యాంక్ యూ. అదండి మనకి శ్రీకండ్ శ్రీని గారు కాల్ చేసి చెప్పేశారు కాబట్టి మనము ఒక పాట విందాము. ఇదే సినిమా నుంచి నేను అనుకున్నాను యాక్చువల్లీ, మన ఈ మూవీ పేరు వచ్చేసి టెంపర్ మూవీ అన్నమాట. టెంపర్ మూవీ నుంచి నేను ఈ పాట వినిపిద్దామని అనుకున్నాను. సో ఆ పాట వినిపిస్తాను. కానీ ఈలోగా మనకి ఏంటంటే, సామాన్యంగా ఒక మూవీ వచ్చాక ప్రేక్షకుల్లోకి వెళ్ళాక అది బాగా నచ్చాక, దెన్ స్టిల్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఫీలింగ్ కదా, దాని గురించి కాస్త కూర్చో తెలుసుకుందాము. దాని ఎస్పెషలీ అభిమానులకైతే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఉంటే గనక. ఐ థింక్ వన్ మోర్ కాలర్ కాల్ చేస్తున్నారు, వారిని కూడా నేను ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో అండి. హాయ్ అండి, చెప్పండి.
5: నా పేరు బీనా, కాల్ చేసా ప్రీవియస్ గా.
0: ఓకే
5: ఓకే. నేను బటర్ఫ్లై సాంగ్ రిక్వెస్ట్ చేస్తున్నా.
0: ఓకే, ఏ మూవీ నుంచి?
5: ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదండి, విశ్వనాథ అండ్ సన్స్.
0: ఓకే ఓకే ఓకే, తప్పకుండానండి. అలాంటి కొత్త కొత్త మాకు మీరు పరిచయం చేస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. బట్ ఇవాళ మన సెగ్మెంట్ లో ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం, ఏంటంటే మీరు మీ పేరు చెప్పాలి, మీ పేరుతో మొదటి అక్షరంతో ఎనీ ఫుడ్ ఐటమ్ చెప్పాలి.
5: అయితే నా పేరుతో బ్రెడ్ హల్వా.
0: సూపర్, అందరూ.

మీకు కూడా హ్యాపీ సండే. యా, డెఫినెట్గా. అదండి, మనకి సాంగ్ రిక్వెస్ట్ వచ్చింది, అది నేను లైన్అప్ చేస్తాను. బట్ ఈలోగా టెంపర్ మూవీ నుంచి పాట రెడీ చేశాను, వినిపిస్తాను. అయితే ఈ టెంపర్ మూవీ గురించి మీకు కొన్ని విశేషాలు ఏమన్నా తెలిస్తే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి, నేను మరిన్ని షేర్ చేసుకుంటాను. ఐఎమ్ సిట్టింగ్ హియర్, అదే నా జాబ్.

ఈ పాట కంటే యాక్చువల్ ఇంకా చాలా డిఫరెంట్ మిగతా సాంగ్స్ ఇంకొంచెం బాగుంటాయేమో, బట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని ఈ పాట వినిపించేశానండి. సరే, టెంపర్ మూవీ నుంచి పాట వినేసాం. టెంపర్ మూవీ గురించి మరింత మాట్లాడుకుందాం. ఈలోగా మనకి బ్రెడ్ హల్వా అంత స్వీట్ గా అడిగారు కదా లిజనర్, ఆవిడ అడిగిన పాట లైన్అప్ చేశాను, వినిపిస్తాను. మరి మన సెగ్మెంట్ అయితే కంటిన్యూ చేయాలండి. మధ్యలో అది బ్రేక్ వస్తే ఎట్లా? ఇప్పుడే వింటున్న శ్రోతలకు మరొక్కసారి ఏంటంటే, మన లైఫ్ లో చిన్నప్పుడు చాలా రకాల ఎక్స్క్యూజెస్ చెప్పాము ఎన్నో సార్లు. స్కూల్ కి లేట్ అయినా, ఆఫీస్ కి లేట్ అయినా, బస్సు మిస్ అయిందనో, లేకపోతే అలారం మోగలేదనో, ఏవేవో చెప్పాం. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ అంటే ఇప్పుడున్న టెక్నాలజీని మనసులో పెట్టుకుని, దృష్టిలో పెట్టుకుని ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లాంటి చక్కచక్క అందరూ నమ్మదగిన రీజన్స్ చెప్పగలుగుతాము అంటారు అంటే, నా దగ్గర మరొకటి ఉందండి. మీ దగ్గర చాలా ఉన్నాయని నాకు తెలుసు, నా దగ్గర టైం ఉంది, సో మీరు నాకు కాల్ చేసి చెప్పచ్చు. నేను మీకు ఒక వన్ మోర్ ఎగ్జాంపుల్,

ఎగ్జాంపుల్, మీకు ఇండియాలో గనక అలవాటు ఉంటే అపార్ట్మెంట్స్, ఎస్పెషలీ అపార్ట్మెంట్ లైఫ్ లో ఎలా ఉంటుందంటే, రాత్రికి అపార్ట్మెంట్ మెయిన్ గేట్స్ మూసేసి, అదే స్మాల్ సైజ్, మరీ హెవీ గేటెడ్ అపార్ట్మెంట్ అండ్ చాలా మంది సెక్యూరిటీ ఉన్నది కాదు నేను మాట్లాడేది, చిన్నది చిన్నదే దాంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, అపార్ట్మెంట్ లో రాత్రి 10 AM గేట్ మూసేస్తారు. మీరు సినిమాకి వెళ్ళి రండి లేదా ఎక్కడైనా లేట్ నైట్ ట్రావెల్ చేసి రండి, పెట్టారు సూట్ కేసులు వేసుకుని గేట్ ముందు నుంచోవాల్సిందే. వాచ్మెన్ కూడా నిద్రపోయి ఉంటాడు, గేట్లు బాదుకుంటే ఎలాగోలా తీసుకుని రావాలి. సో అలాంటప్పుడు సామాన్యంగా ఎప్పుడన్నా అలాంటిది చెప్పాల్సి వస్తే లేమ్ ఎక్స్క్యూజ్ ఒకప్పుడు చెప్పేవాళ్ళు అన్నమాట, వాచ్మెన్ లాక్ ద కాలనీ గేట్ బై మిస్టేక్ అని తీసుకోలేదు, సో ఐ లాక్ మై సెల్ఫ్ ఇన్సైడ్, నేను అందుకని బయటికి రాలేకపోయాను అని చెప్పచ్చు. మరి ఇప్పుడు ఏం చెప్పచ్చు, ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా బయోమెట్రిక్ స్కానర్ ఉంది చూసారా, మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఒక బయోమెట్రిక్ స్కానర్ ఉంది, దట్ ఈస్ డౌన్ యాజ్ ఆఫ్ నౌ అండ్ ఆటోమేటెడ్ డిజిటల్ గేట్ రిఫ్యూజెస్ టు రికగ్నైజ్ మై ఫేస్, సో ఐఎమ్ లిటరలీ ట్రాప్డ్ ఇన్సైడ్ మై సొసైటీ. అదండి, అలా కూడా చెప్పచ్చు. రియల్లీ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ కదా, మన ఫేసే మన ఐడెంటిటీ. ఒకవేళ అది కనుక డిటెక్ట్ చేయలేదు అంటే ఇంకా అంతే సంగతులు, సగానికి పైగా గ్యాడ్జెట్స్ పనిచేయవు.

Nice song. Vishwanath and Sons. Surya Mariu Mamita Bhaj. సరే మరి మనము టెంపర్ మూవీ గురించి మాట్లాడతాను అని చెప్పాను కదా. టెంపర్ లో యాక్చువల్లీ టెంపర్ మూవీలో ట్విస్ట్ భలే ఉంటుంది. ఒక ఘోరాతి ఘోరం చేసిన విలన్స్ ఆబ్వియస్లీ వాళ్ళు అన్ని ప్రూఫ్స్ ని మాయం చేస్తూ హీరో ఫండమెంటల్లీ హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే మొదటి నుంచి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ బిల్డింగ్ ఎలా చేశారంటే ఇతను కూడా నెగిటివ్ షేడ్ ఉన్నట్టు ఇందాక మన డైలాగ్ లో వినిపించినట్టు నేను అలాంటి వాడినే అనేసి అంటాడు కదా మన జూనియర్ ఎన్టీఆర్. అది అలా నెగిటివ్ గా ఉన్న క్యారెక్టర్ అన్నట్టే చూపిస్తారు. సో దట్ మనకి టువర్డ్స్ ఎండ్ అది బాగా అతికినట్టుగా ఉంటుంది. అఫ్ కోర్స్ అయితే మొదట్లో ఆ సినిమాని అలా అనుకుని రాయలేదట. అటువంటి ట్రెండ్ అటువంటి ఇది లేకుండా ఏంటంటే సామాన్యంగా హీరో క్యారెక్టర్ ఇది ఇతను ఇలా ఉంటాడు అప్పుడు విలన్స్ ని ఎదుర్కొన్నప్పుడు విలన్స్ ఇలా అంతటి ఘోరమైన నేరం చేసి తప్పించుకుంటారు ఈజీగా తిరుగుతారు సమాజంలో అండ్ వాళ్ళు అఫ్ కోర్స్ మంచి వాళ్ల మీదే వాళ్ళు పగబట్టినట్టు వాళ్ళు మంచి వాళ్ళని పీక్కుదింటూ ఉంటారు ప్రూఫ్స్ అన్ని మాయం చేస్తారు ఏం చేయలే నిస్సహాయ స్థితిలో హీరో ఉండిపోతాడు. అప్పుడు ఆబ్వియస్లీ మన జూనియర్ ఎన్టీఆర్ కదా మాస్ ఫాలోయింగ్ అండ్ మాస్ ఇది ఉన్నప్పుడు చక్క చక్క వెళ్లి అందరినీ వీరబాధుడు వాడేసి వీలైతే వీర నరకుడు నరికేసి స్టోరీకి ఒక ఎండింగ్ ఇస్తారు అన్నట్టుగా ముందుగా అనుకున్నారట. అయితే ఈ స్టోరీకి వక్కంతం వంశీ గారు రైటర్ గా ఉన్నప్పుడు ఆయన ఫర్ సమ్ రీజన్ హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ కంఫర్టబుల్. కాదు కాదు ఏదో కొడుతోంది ఎక్కడో కొడుతోంది ఎందు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం చూడండి అప్డేట్ అవ్వాలి టెక్నాలజీ పరంగా అవ్వాలి లేదంటే మనకి మారుతున్న కాలమాన పరిస్థితుల పరంగా పాత స్టోరీ అయినా కొత్తగా చూపించగలగాలి. ఆ ఇది తీసుకురాగలిగితేనే వాళ్ళు రైటర్లు క్రియేటర్స్ దట్స్ హౌ దే బ్రింగ్ సంథింగ్ న్యూ ఇన్ టు దట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అలా ఆలోచించి వారు కాదు కాదు చిన్నగా కొడుతోంది ఎక్కడో ఐ డోంట్ వాంట్ టు గో విత్ దిస్ మనము కాస్త వెయిట్ చేద్దాము ఏదో ఒకటి ట్రై చేద్దాము ఎటువంటి ఎండింగ్ నేను దీనికి ఇవ్వలేకపోతే అప్పుడు మొదట్లో చేసినట్టుగా చేసేద్దాము అని అనుకున్నారట. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆలోచించి ఇంతటి ఘోరం చేసింది నలుగురు కాదు ఐదుగురు అండ్ ఐదో వాణ్ణి నేనే అని భలే ట్విస్ట్ ఇచ్చేస్తారు మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఫైనల్ గా కదా. సో అలాంటి ట్విస్ట్ తీసుకొచ్చారట. అది తీసుకొచ్చాక ఇంకా అస్సలు మామూలుగా ఉంటుందా వాళ్ళ దీంతో చాలా బాగా నచ్చింది అందరికి చాలా బాగుంది అనేసారు. అక్కడి నుంచి వాళ్ళు దానికి అంటే సినిమా అప్పటి వరకు షూటింగ్లు అవి అయిపోతున్నాయి జరిగిపోతుంది షూటింగ్ కొంతవరకు చేసేసారు తర్వాత దీన్ని ఒక డిఫరెంట్ ఇది తీసుకురావాలి అనే ఉద్దేశంతో దీన్ని వాళ్ళు జాయిన్ చేశారు. అది భలే ఉంది కదా. నాకు మరొక విషయం కూడా ఉంది దీని విషయంగా షేర్ చేసుకోవడానికి ఐ విల్ షేర్ ఇట్ ఆఫ్టర్ దిస్ సాంగ్.

0: Hi guys, this is Hari Shankar, Radio Sarathi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheruga avatham. Keep listening to me next on Radio Sarathi.
1: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi, 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపోవు, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
2: లైక్ మెమరీస్
6: గుర్తుకొస్తున్నాయి,
2: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
2: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్?
7: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
2: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
2: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాజిమిర్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
8: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
2: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
8: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన. అండ్ ఇవాళ మనం సరదాగా ఏమనుకుంటున్నామంటే, మీరు మా స్టూడియోకి ఏ రీజన్ తోనైనా కాల్ చేయొచ్చు. సరదాగా ఓ పాట రిక్వెస్ట్ కోసం చేయొచ్చు, ఎవరికన్నా పాట డెడికేట్ చేయాలంటే చేయొచ్చు. మండే ఎండల్లో చల్లటి మ్యూజిక్ ని మన అందరం ఎంజాయ్ చేయాలని మీరు ఒక మ్యూజిక్ రిక్వెస్ట్ తో కూడా చేయవచ్చు. ఈ పాట మనందరికీ బాగుంటుంది అనే ఉద్దేశంతో. సో ఎలా చేసినా మీరు మీ పేరు చెప్పండి. దాంతో పాటుగా ఇవాళ మన సెగ్మెంట్ లో ఏం చేస్తున్నామంటే, ఆల్ ది వే టిల్ 7 PM మీ పేరులోని మొదటి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక మంచి ఫుడ్ ఐటమ్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. నాకైతే ఇందాక నుంచి అందరూ చక్కగా స్వీట్ల పేర్లే చెప్తున్నారు. లెట్స్ కీప్ ఇట్ గోయింగ్. అది మరి నేను ఇందాక చెప్పాను కదా, మన తెలుగు మూవీ టెంపర్ మూవీలో ఆ కథని అలా చివర్లో ఒక మలుపు తీసుకొచ్చారు చేశారు అని. అయితే ఇందాక మీరు విన్న సన్నివేశంలో పోసాని కృష్ణమురళి గారి వాయిస్ కూడా వినిపిస్తుంది. ఆయన ఒక ప్రామినెంట్ రోల్ ప్లే చేశారు ఆ మూవీకి సంబంధించి. ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట, యాక్చువల్ గా ఆ రోల్ ఏదైతే ఉందో ఆయన ప్లే చేసిన రోల్లో ఒక సెకండ్ హీరో చేయవలసిన రోల్ అట అది. నాట్ లైక్ తను అప్పటికి ఇంకా ఎస్టాబ్లిష్ అవుతున్నాను, నేను ఇంకా నన్ను నేను ఎక్కువగా మేజర్ ఎక్స్టెండెడ్ రోల్స్ ప్లే చేసి ప్రూవ్ చేసుకోలేదు. ఇట్స్ వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై, అంటే అలాంటి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ చేయడానికి ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరియర్ లో ఉన్నాను. అంతకుముందు చేశారు, హీఈస్ ఎ రైటర్, వి ఆల్ నో అబౌట్ ఇట్. కానీ అలా తెర మీద అంత లెంత్ క్యారెక్టర్ లో చాలా తక్కువ కనిపిస్తారు ఆయన, మనకు తెలుసు. అయితే హీ జస్ట్ గాట్ లక్కీ అని చెప్తారనమాట ఆయన. ఒక సెకండ్ హీరో చేయవలసిన రోల్ అది నాకు పడింది అని. అయితే చేసినప్పుడు ఆయన కాస్త కష్టపడ్డారు, ఎందుకంటే ఎదురుగా ఉన్నదేమో జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన మనకి తెలుసు, ఆయన అసలు సూపర్ స్టార్. ఆయనకి ఎదురుగా నుంచుని ఈయన చెయ్యాలి. సో ఈయన ఆయన ఫీడ్బ్యాక్ కోసం చూసేవాళ్ళంట. అండ్ తారక్ కూడా చాలా మెచ్చుకునేవారట, ఆయన చేసిన ప్రతి సీన్ చాలా బాగుంది అని మెచ్చుకుంటూ అలా అలా ముందుకు తీసుకెళ్లారు అంటారు. గుడ్ ఓన్లీ.

సర్కారు వారి పాట. ఈ చిత్రం కోసం మనకి అనంత్ శ్రీరామ్ గారు రాసిన ఈ పాట అయితే మటుకు చాలా ఫేమస్ అయింది, చాలా ట్రెండింగ్ అయింది. అసలు హీరో మహేష్ బాబు, మహేష్ బాబు లాంటి హీరో ఒక అమ్మాయి వెనక పడి మరి ఉంటే అసలు సాంగ్ ఎలా ఉండాలి అన్న దీంట్లో మనకి ఆయన కూడా ఈ పల్లవికి సంబంధించి ఆల్మోస్ట్ 100కు పైగా ఆయన రాశారట. 100 కూడా అని చెప్పినట్టుంది, అంటే అన్ని వర్షన్స్ 100 ఆఫ్ దట్ పల్లవి రాస్తే ఫైనల్ గా ఇది సెలెక్ట్ అయిందట. అలా ఉంటుంది మరి, బ్యాక్ ఎండ్ లో వాళ్ళ కష్టాలు వాళ్ళవి. సరే, నేను ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం ఏది? ఒకవేళ మీరు ఇప్పుడే ట్యూనింగ్ అయి ఉంటే గనక మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఒక్క గదిలో 10 కుర్చీలున్నాయి. ఒక 10 మంది వ్యక్తులు అక్కడికి వాక్ ఇన్ చేసి ఆ గదిలోకి వచ్చి 10 మంది కుర్చీల్లో కూర్చున్నారు. అయినా సరే ఒక కుర్చీ ఖాళీగా ఉండిపోయింది. అది ఎలా సాధ్యం? ఇది లాస్ట్ ఛాన్స్ మీకు. నేను ఒక యాడ్ ప్రకటన మీకు వినిపించి ఆ తర్వాత సమాధానం కూడా చెప్పేస్తాను. ఈలోగా మీరు చెప్పాలంటే కాల్ చేసేయాలి. సరే, Wedmi Glam Wedding Expo is coming on July 26th. Frisco Hall Event Center lo jarugutunna ee grand expo lo meeku any event, meeku etuvanti event kosam meeru chustunte ganaka anni rakala events ki cater ayye anni rakala vasathulu ikkada dorikestayi. Sanas Invite mariyu Radio Surabhi kalisi mee kosam mee munduku teeskovastunnaru Wedmi Glam Wedding Expo. ఒక్క ఈవెంట్ కి ఎన్ని రకాల సర్వీసెస్ కావాల్సి వస్తాయని అన్నిటికీ అన్ని చోట్ల మనం తిరగలేం కాబట్టి ఒకే చోట చక్కగా అన్ని దొరికేస్తాయి. ఒకసారి మీరు కౌంట్ చేసి చూడండి, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, డీజే, డెకర్, బ్రైడల్ వేర్, సిల్వర్ జ్యువెలరీ, ఫుడ్ వెండర్స్, ఒకటనేంటి చాలా కావాలి. మీరు మీ ఇమాజినేషన్ కి పదును పెట్టాలే గాని లేదా మీ సరదాని ఇలా ముందుకు తీసుకురావాలే కానీ బోల్డన్ ఉంటాయి ఇంకా కావాల్సినవి. మరి అవన్నీ ఇక్కడ మీకు ఈజీగా లభ్యమవుతాయి. స్పాన్సర్స్ మరియు వెండర్స్ కోసం అయితే రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు ఓపెన్ గా ఉన్నాయి. మీరు ఫుడ్ వెండర్, సిల్వర్ జ్యువెలరీ, డెకరేటర్ లేదా ఏదైనా వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్ సంబంధించి బిజినెస్ ఏదైనా మీరు నడిపిస్తుంటే కనుక ఇది మీ బిజినెస్ ని 100,000 మంది కస్టమర్ ముందుకు తీసుకొచ్చే ఒక అద్భుతమైన అవకాశం. ఆల్మోస్ట్ దే ఆర్ సెయింగ్ లాస్ట్ 3 బూత్స్ మాత్రమే ఉన్నాయి అని అంటున్నారండి. సో మీ బూత్ కోసమైనా స్పాన్సర్షిప్ రిజర్వ్ చేసుకోవడం దేనికైనా సరే మీరు కాల్ చేయవలసిన నెంబర్ 4698780101 లేదా టెక్స్ట్ అయినా చేయొచ్చు. నెంబర్ మరొక్కసారి 4698780101. సనాస్ ఇన్వైట్ ఇన్స్టాలో ఈ పేజ్ లో సనాస్ ఇన్వైట్ అన్న పేరుతో ఉన్నారు. యూ కెన్ ఎక్స్ప్లోర్ మోర్ దేర్. సరే, నేను అడిగిన ప్రశ్నకి నేనే సమాధానం చెప్పేస్తాను. ఏంటో ఈ మధ్య కొత్తగా కష్టమైన ప్రశ్న అడుగుతున్నానో ఏంటో. ఆ రూమ్ లో 10 కుర్చీలు ఉన్నాయి, 10 మంది వ్యక్తులు కూర్చున్నారండి. 10 మంది 10 కుర్చీలు మాత్రమే లేవు, దేర్ ఆర్ మోర్ చైర్స్ అదనమాట అక్కడ. సో 10 మంది వ్యక్తులు మాత్రమే ఉన్నారు, కుర్చీలు 10 మాత్రమే ఉన్నాయని నేను చెప్పలేదు కదా, అదనమాట అక్కడ లాజిక్.

0: నారి నారి నడుమ మురారి ఈ చిత్రం నుంచి ఈ పాట. సరే, మనము నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్దాము. మరొక క్లిప్పింగ్ వినిపించేస్తాను. ఇది ఏ మూవీలోదో తెలిస్తే కాల్ చేయండి. దాంతో పాటుగా మీ పేరు మర్చిపోకండి. మీ పేరులోని మొదటి అక్షరంతో ఒక మంచి ఫుడ్ ఐటమ్ అది కూడా మీరు చెప్పాలన్నమాట. సరదాగా తీసుకోండి.
1: వాలెట్ పార్కింగ్.
2: ఫోర్ వీలర్కే వాలెట్ పార్కింగ్ సార్, టూ వీలర్కి లేదు సార్.
3: ఇదిగో మిగతా టూ, మొత్తం ఫోర్ వీల్స్ పార్క్ చేసే లోపలికి వెళ్దాం.
4: అబ్బా ఏం తెలివితేటలే వీడికి.
3: మీరేంటి ఇక్కడ?
4: మా వాడు బ్యాంక్ ఎక్కెళ్తుంటే ఫ్లైట్ ఎక్కించడానికి వచ్చాం. విమానం దీని కింద ఉంది. బట్టల షాప్ చేరిపోతారా పెళ్లి పెట్టుకుని?
3: అయిపోయి.
5: ఏంటి సార్ పెళ్లి షాపింగ్?
3: అవును, నా కూతురు పెళ్లి.
5: మరి అల్లుడు గారు?
3: ఇతనే ఈ ఏరియా సబ్ ఇన్స్పెక్టర్.
5: వెల్ గ్రోన్ అప్ బాయ్. బీచ్ల బాగుంది సార్. కంటిన్యూ
6: కంటిన్యూ. ఈ చీర ఎలా ఉంది?
7: నన్ను అడుగుతావంటే ఈ కాబాయి ఓడి పక్కన పెట్టుకుని
5: అక్కడ
7: నానా ఈ చీర ఎలా ఉంది?
3: ఓకే అత్తయ్య.
7: ఓకేనా?
5: మీ కాబాయి అల్లుడు?
7: ఇతను.
5: మరి అతను?
7: అతను ఎవరో నాకు తెలీదు.
5: సార్ మీ కాబోయే అల్లుడు
3: చెప్పారు కదా, ఇతనే నా కాబోయే అల్లుడు.
5: మరి అతను?
3: అతను ఎవరు నాకు తెలియదు.
5: ఇంతకీ మీ ఇద్దరు ఎవరు?
7: బొగుడు పెళ్ళాలం.
5: ఈ అమ్మాయి ఎవరు?
7: మా కూతురు.
5: మీ కాబోయే అల్లుడు?
7: ఇతను.
3: అత్తయ్య కాలేదు.
5: వన్ ప్లస్ వన్ ఆఫర్ మా దగ్గరే అనుకున్నాను, మీ దగ్గర కూడా ఉందన్నమాట. వెల్కమ్ టు కళా మందిర్. అరే వీళ్ళకు అల్లు సారీని చూపిరా.
0: అదండి ఈ సన్నివేశంలో ఆల్మోస్ట్ అందరు క్యారెక్టర్స్ ఉంటారు ఈ సినిమాకి సంబంధించి. సో ఈ సినిమా పేరేంటి మీరు చెప్పే వరకు నేను వెయిట్ చేస్తాను. ఈ సినిమా పేరు తెలిస్తే తప్పకుండా కాల్ చేయండి. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. ఆ సినిమా సంబంధించి కొన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఒక మంచి హిందీ పాట వినిపిద్దాం అనిపిస్తోంది. ఈ హిందీ పాట ఏ మూవీలోదో మీకు తెలుసా?

ఈ పాట ఓం శాంతి ఓం చిత్రం నుంచి. సరే, ఇందాక నేను వినిపించిన క్లిప్పింగ్ వచ్చేసి నేను లోకల్ మూవీ నుంచి అనమాట. నాని మరియు కీర్త్ మరియు కీర్తి సురేష్ ఇందులో నటించారు. అయితే ఈ మూవీ గురించి కాస్త మాట్లాడతాను అని చెప్పాను కదా. మీకు కూడా ఎవరికన్నా ఈ మూవీ గురించిన విశేషాలు ఏమన్నా తెలిస్తే షేర్ చేసుకోండి, కాసేపు మాట్లాడుకుందాం. బట్ ఈలోగా నేను మన సెగ్మెంట్ అయితే కంటిన్యూ చేయాలి కదా, మరొక్కసారి కంటిన్యూ చేస్తాను అనమాట. ఇది వరకు చెప్పే ఎక్స్క్యూజెస్ కి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని మనం దృష్టిలో పెట్టుకుని చెప్పే ఎక్స్క్యూజెస్ కి తేడా ఉంది. కాబట్టి ఇది వరకు ఎప్పుడన్నా మనకి చాలా ఈజీగా ఉన్న విషయం అండి, చిన్నప్పుడు మనం ప్రిన్సిపల్ కి లేదా క్లాస్ టీచర్ కి రైట్ ఎ లెటర్ అని చెప్పేవాళ్ళు, సిక్ లీవ్ అని లేదా లీవ్ అప్లై చేసుకోమని, ఐఎమ్ సఫరింగ్ విత్ ఫీవర్ అండ్ సంథింగ్, ఏదో ఒకటి అలా ఉండేది. ఆ విషయంలో నేను ఎప్పుడు చాలా నవ్వుకునేదాన్ని చిన్నప్పుడు. ఎప్పుడో జరం వస్తుందని చెప్పి ఇప్పుడే లెటర్ రాయమంటారు ఏంటి అనేసి, ఆ లెటర్ రాసే కాన్సెప్ట్ అంతగా నచ్చేది కాదు. బట్ ఎనీవేస్, లీవ్ అప్లికేషన్ లాంటిది అనమాట, సరదాగా ఉండేది. అలాంటిదే ఎప్పుడన్నా ఐ హ్యావ్ ఎ ఫీవర్ ఆర్ ఎ బ్యాడ్ కాఫ్ అని ఎక్కడైనా ఎక్స్క్యూజ్ ఇవ్వాల్సి వస్తే, ఇవాళ రేపు ఎలాంటి ఎక్స్క్యూజ్ ఇస్తాము అంటే కనుక, నా వాచ్ అండి, స్మార్ట్ వాచ్ ఒక అప్డేట్ ఇచ్చింది. జస్ట్ నా గురించి ఏం చెప్పిందంటే, హై స్ట్రెస్ అండ్ లో రెడీనెస్ హెల్త్ అలర్ట్ ఇచ్చింది నాకు. సో ఐ కెన్నాట్ ఇగ్నోర్ దట్. ఆ అడ్వైజ్ ని నేను ఏం చేయలేను కాబట్టి హై ప్రెషర్ ఎన్విరాన్మెంట్స్ కి దూరంగా ఉందాం అనుకుంటున్నాను. అందుకనే నేను ఇవాళ మీటింగ్ కి జాయిన్ అవ్వట్లేదు అని ఏమంటారు,

0: కూల్ సాంగ్స్. మరి కమర్షియల్ బ్రేక్ చేరులో ఉన్నాం అన్నమాట, తిరిగి కలుసుకున్నాక మనం కంటిన్యూ చేద్దాం. నేను లోకల్ మూవీ, నాని మరియు కీర్తి సురేష్ నటించిన ఈ మూవీలో మీకు తెలుసా, యాక్చువల్లీ ఇనీషియల్ గా ఆ మూవీని ఇద్దరు హీరోల మూవీలా అనుకున్నారట. సంహౌ అది ఇలా మల్చబడింది. ఎందుకు ఏంటి అంటే కమర్షియల్ బ్రేక్ తర్వాత కాసేపు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ విత్ మీ. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే అంజన. ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM సూపర్ అంటే సూపర్ అసలు మీ టైమ్ విత్ మీ అంటే మీ సమయం నాతోటి సాయంత్రం 7 గంటల వరకు. మీరేమన్నా షేర్ చేసుకోవాలన్నా ఏదన్నా మాట్లాడాలన్నా దిస్ ఇస్ ద టైమ్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 6 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 9194914514. దే సే అ way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppadikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

Nice song. Thanks for this song request. ఈ పాట రిక్వెస్ట్ అడిగిన వారు మేఘన గారు. అండ్ మన ట్రెండ్ ని కొనసాగిస్తూ మేఘన గారు కూడా చాలా స్పోర్టివ్ గా తీసుకుని చటుక్కులు చెప్పేశారు. మీ పేర్లో ఫస్ట్ ఆల్ఫాబెట్ తో ఒక ఫుడ్ ఐటమ్ పేరు చెప్పండి అంటే మైసూర్ పాక్ అని ఎంత స్పాంటేనియస్ గా చెప్పేశారంటే అసలు ఇవాళ నేను ఆల్మోస్ట్ ఒక 16 స్వీట్లని అలా ఆస్వాదించానని అనుకోవచ్చేమో. అంటే 2 అవర్ సెగ్మెంట్ లో ఆల్మోస్ట్ 16 స్వీట్ల పేర్లు నేనైతే విన్నాను. నాకు మరొక చిన్నారి అశ్విక కాల్ చేసి ఒక సాంగ్ రిక్వెస్ట్ అడిగారు. అశ్విక నానా, నేను నీకు సాంగ్ అయితే రెడీ పెడుతున్నాను, బట్ మన ట్రెండ్ అంటే ఇవాల్టి ఎపిసోడ్ లో ఉన్న ఈ ట్రెండ్ ని ఫాలో అవడం మర్చిపోయాము. నేను 2 మినిట్ అంటే కాల్స్ బ్యాక్ టు బ్యాక్ మాట్లాడుతూ ఐ కుడెంట్ ఆస్క్ అశ్విక అనమాట. సో అశ్విక, ఇప్పుడు నువ్వు వింటుంటే కనుక నీ పేర్లోంచి ఫస్ట్ ఆల్ఫాబెట్ తోటి స్టార్ట్ అయ్యే ఒక మంచి ఫుడ్ పేరు చెప్పాలి. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. నేనేమో అంజనా అని చెప్పేసి, నా పేరు అంజనా కాబట్టి ఈజీగా ఏమి చెప్పాను ఓకే అని చెప్పేశారు. బట్ అందరు స్వీట్ పేరు చెప్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందంటే అందరి ఫస్ట్ చాయిస్ స్వీట్ చాయిస్ అదన్నమాట. సరే, నేను లోకల్ మూవీ గురించి చెప్తానని చెప్పాను కదా. ఇది యాక్చువల్గా ఇద్దరు హీరోల్ని అనుకుని తీసిన మూవీ అనమాట. అందులో ఏంటంటే క్యారెక్టరైజేషన్ పరంగా ఒక హీరో ఏ పని పాట చేయకుండా బేవర్స్ గా తిరుగుతూ ఉంటాడు. అతి కష్టం మీద అతను ఏదో చదువు కొంచెం అలా అలా చూసారు కదా, అన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి హీరోకి. అన్ని ఫన్నీగా తీశారు, బట్ ఇట్స్ ఓకే. సెకండ్ హీరో మాత్రం ఏదైనా చేస్తాడు ప్రేమ కోసం. అతను అసలు ఐపీఎస్ ఆఫీసర్ అయిపోతాడు అనమాట. సో అతను అంత సిన్సియర్ గా ఉంటాడు అండ్ సక్సెస్ఫుల్ గా ఉంటాడు లైఫ్ లో, కెరియర్ లో. అలా రెండు క్యారెక్టర్స్ ని ప్యారలల్ గా రన్ చేస్తూ హీరోయిన్ కి ఇద్దరు లవ్ ప్రపోజ్ చేసేటట్టుగా తీశారనమాట. అయితే కొంచెము టువర్డ్స్ ద ఎండ్ ఒక కెరియర్ ని, ఒక క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూ ఒక క్యారెక్టర్ కి కొంచెం నెగటివ్ షేడ్ ఇవ్వడం కోసం ఇందులో మనకి సెకండ్ హీరో అనే అనాలి. ఐ వాంట్ యూ ఆల్ టు టెల్ మీ ద నేమ్. ఆయన క్యారెక్టర్ ని కాసేపు కొంచెం నెగటివ్ షేడ్ ఇచ్చి చూపించారన్నమాట. ఆ సెకండ్ హీరో పేరేంటో తెలుసా? తెలిస్తే డూ కాలర్స్ 9726361966 స్టూడియో నెంబర్. నేను లోకల్ మూవీలో సెకండ్ హీరో లాగా వేసిన ఆయన ఆర్టిస్ట్ పేరేంటి అని. నాకు అశ్విక అడిగిన పాట వినిపిస్తాను. ఇది వచ్చేసేయండి. విని వచ్చాక మరింత మాట్లాడదాం. నేను లోకల్ మూవీ అసలు ఎండింగ్ ఎందుకు అలా తీశారు అని.

ఈ పాటలు ఎంతలా అంటే మనందరికీ తెలిసినట్టుగా ఆల్మోస్ట్ అన్ని పాటలు మనకి నోటికి వచ్చేసినట్టు అనిపిస్తాయి కదా. సరే, నేను ఈ మూవీ గురించి చెప్పేసి దెన్ నెక్స్ట్ దీంట్లోకి వెళ్దాము. ఈ నేను లోకల్ మూవీ ఏదైతే ఉందో ఇందాక చెప్పినట్టుగా ఇద్దరు హీరోలు ఉండాలి ఇందులో అనేసి అనుకున్నాము. ఇందులో సెకండ్ హీరో వచ్చేసి నవీన్ చంద్ర గారి పాత్ర. అయితే ఆయన కూడా చాలా మంచిగా తీసుకున్నారట టువర్డ్స్ ద ఎండ్, దాన్ని అలా కొంచెము మౌల్డ్ చేసి పాత్రని అది తీసి హీరో పాత్ర, ఆబ్వియస్లీ హీరో క్యారెక్టర్ కాబట్టి హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేస్తూ దాన్ని హైలైట్ చేస్తూ ఈయనతో లేని నెగిటివ్ కోణం తీసుకురావాలి కదా, అలా కూడా తెచ్చి చూపించడం జరిగింది. అయితే లిటిల్ నెగిటివ్ అయినా సరే ఆయన యాక్సెప్ట్ చేశారు అండ్ దాని ఛాలెంజ్ కింద ఆయన చేయడం జరిగింది. అయితే ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు గనక చూస్తే హీరో క్యారెక్టర్ కి పెద్దగా ఏమీ లేదు అక్కడ ఒక డిస్క్రిప్షన్ అంటూ, అతను బేవర్స్ క్యారెక్టర్ అన్నమాట. అలాంటప్పుడు హీరోయిన్ హీరోని ఎలా ఎంచుకుంటుంది, హౌ హీఈస్ రైట్ ఫర్ హీరోయిన్ అని ఎలా చెప్తారు అన్నదానికి టీమ్ అంతా గోచిన ఒక 4-5 వర్షన్స్ రాశారట. అంటే హీరో హీరోయిన్ ప్రేమతో ఆమె కోసం ప్రేమల్లో కష్టపడి చదువుకుని పాస్ అయ్యి మంచి ఉద్యోగం తెచ్చుకుని ఆ తర్వాత వీళ్ళకి పెళ్లి జరిగినట్టుగా ఒక వర్షన్ రాశారు. ఇలా రకరకాలు రాశారటండి, భలే అనిపించింది నాకు. మల్టిపుల్ వర్షన్స్ రాశారు, లేదా హీరో ఇద్దరు హీరోల మధ్యలో ఫైటింగ్ పెట్టి ఇలా ఎన్నో రాస్తే ఫైనల్ గా వాళ్ళ టీం అందరూ ఏకగ్రీవంగా ఓటేసింది ఏంటంటే దీనికిట, తుపాకీకి ఎదురెళ్లి, గన్ కి స్ట్రైట్ ఫార్వర్డ్, గన్ కి ఎదురు వెళ్లి, గన్ పాయింట్ అంటారు, గన్ పాయింట్ లో అతను నుంచుని ధైర్యంగా ఫేస్ చేయడము. దానివల్ల ఆఫ్ కోర్స్ ఆ లోకల్ ఎమ్మెల్యే కింద అయినట్టు అంతా కూడా చూపించడం జరిగింది అని.

నెక్స్ట్ ఏంటి ఈ గోల్ ఏంటి? నిజంగా చెప్పాలంటే ఈ మధ్య వింటున్న న్యూస్ లన్నీ చూస్తూ ఉంటే నాకు ఇలాగే అనిపిస్తుందండి, గట్టిగా ఎవరన్నా వాళ్ళకి ఇష్టం లేనివి నాలుగు మాటలన్నా, సతాయించినా, ఏడిపించినా, బుల్లింగ్ చేసినా, వాళ్ళు చూస్ చేసుకునే మార్గాలున్నాయి చూసారు, చిన్న పెద్ద తేడా లేకుండా. మొన్న ఇటీవల జైపూర్ లో ఒక 4th స్టాండర్డ్ అమ్మాయి తను ఎంచుకున్న మార్గం చూసి నాకైతే ఆశ్చర్యం అనిపించింది. న్యూస్ లో మీరు విన్నారో లేదో కానీ సమ్ టైమ్స్ ఇలాంటివి విన్నప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, మనం మన చుట్టూ ఉన్న పిల్లలకి శుతిమెత్త స్వభావంతో పెంచుతున్నామా అని. ఎందుకంటే సొసైటీ పరంగా సర్వసాధారణం, ఇప్పుడు మీరు ఈ పాటలో విన్నా ఇందులో విన్నా ఎంత సాధారణంగా అంటే చాలా ఈజీగా అడుగుతారు మాటలు, అంటారు కూడా ప్రతి ఒక్కళ్ళు, అండ్ అంతే ఛాలెంజింగ్ గా వాటిని తీసుకోవాలి. కుదిరితే మనకు కావాల్సిన గోల్ ని మనం అచీవ్ చేసి చూపించాలి, కుదరకపోతే ఫైట్ చెయ్యాలి. ఫైటింగ్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్, అంటే మరీ లిటరల్లీ ఫైటింగ్ కాదు, పరిస్థితులను బట్టి ఫైట్ చేస్తూ ఉండాలి. ఒకరు వినలేదు, ఇంకొకరు వినలేదు. ఆ 4th స్టాండర్డ్ అమ్మాయి కేసులో తను బులియింగ్ కి గురైంది, చుట్టుపక్కల అందరూ తన్ని రకరకాలుగా అంటున్నారు, రిపీటెడ్ గా అంటున్నారు, తనకి నచ్చలేదు, తను వెళ్లి అందరికీ చెప్పింది, టీచర్ కి చెప్పింది, క్లాస్ టీచర్ కి చెప్పింది, క్లాస్ లీడర్ కి చెప్పింది, అందరికీ చెప్పింది, ఎవరు వినలేదు. ఆ అమ్మాయి ఒక భయంకరమైన స్టెప్ తీసుకుంది, ఆమె ప్రాణాలు కోల్పోయింది, బట్ మొత్తము స్కూలు, చుట్టుపక్కల పిల్లలు, క్లాస్ టీచర్, సమాజము మొత్తం ఉలిక్కి పడింది, అందరి మీద ఎఫెక్ట్ పడింది. యాక్చువల్లీ కొంతమంది అతి సున్నితమైన మనసు ఉన్న వాళ్ళు ఉంటారు, చాలా లేత హృదయం మీద చిన్న చిన్న ప్రెషర్ కూడా తట్టుకోలేకపోతారు. బట్ డెఫినెట్ గా మనం మన పిల్లలందరికీ స్ట్రాంగ్ గా ఉండటం నేర్పించాలేమో. నో నెగటివ్ వర్డ్ అంటూ ఒక ఇది మొదలు పెట్టారు కొంతకాలం క్రితం. అసలు టీచింగ్ దాంట్లో అంటే దెర్ ఇస్ నో సంథింగ్ కాల్డ్ నో అనేది లేదు అని, అంటే పాజిటివ్ వర్డ్స్ మాత్రమే ఉండాలి, నెగటివ్ వర్డ్స్ అనేవే ఉండవు అని. అంటే లైఫ్ ఇస్ నాట్ లైక్ దట్, లైఫ్ లో అలాంటి సిచ్యుయేషన్స్ ఉండవు, లైఫ్ చాలా సాదా సీదాగా నడుస్తుంది, మనం వాటికి ఏమీ చెయ్యలేం కదా. ఎనీవేస్ ఎక్కువ మాట్లాడితే ఎందుకులేండి, బట్ మ్యూజిక్ ని ఎంజాయ్ చేయాలంటే ఏం చెయ్యాలి? అది ఎంఎం కీరవాణి గారు, పద్మశ్రీ అండ్ ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు మన కోసం డాలస్ వచ్చేస్తున్నారు సాటర్డే 25th జులై 2026 న 6 PM ఆన్వర్డ్స్. ఒక అన్ఫర్గెటబుల్ ఫుల్ లెంత్ మ్యూజికల్ ఎక్స్ట్రావగాన్జా. ఎక్కడ అంటే మీకు కొమరికా సెంటర్ లో జరుగుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్, టికెట్స్ కోసం అయితే tinyurl.com/mmkiravani show ఇక్కడికి వెళ్తే టికెట్స్ లభ్యంగా ఉన్నాయి. దిస్ ఇస్ బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ అండ్ విజువల్ వైబ్. ఇక రేడియో సురభి ఇస్ ద రేడియో పార్ట్నర్.

గుడ్. ఈ పాట వచ్చేసి అష్టాచెమ్మ చిత్రం నుంచి అన్నమాట. సరే, మరి నెక్స్ట్ నేను ఇవాళ సెగ్మెంట్ లో యథావిధిగా మనకి టైంలో మనం ఏం చేస్తామంటే, పాటకు సంబంధించి పల్లవ్యో చరణమో మొదట్లోనో మిడిల్లోనో అంతంలోనో ఎక్కడో దగ్గర నుంచి నేను ఒక రెండు లైన్లు మీకు వినిపిస్తాను, మాటల్లో వినిపిస్తాను. పాట ఏంటో మీరే క్యాచ్ చేయాలి. సరే, మరి మీరు రెడీయా? అయితే మీరు ఫోన్ చేసి మీ పేరు చెప్పేటప్పుడు మీ పేరులోని మొదటి అక్షరంతో ఒక మంచి ఫుడ్ ఐటమ్ పేరు కూడా చెప్పాలి. ఓకే, రెడీ? నేను మీకు ఇస్తున్న పల్లవి చాలా ఈజీగా ఉందండి. ఎంత ఈజీగా ఉందంటే ఖచ్చితంగా మీరు ఇది క్యాచ్ చేస్తారు. కాళ్లకు వెండి గజ్జల్ లేకున్నా నడిస్తే ఘల్ ఘల్, కొప్పులో మల్లె దండల్ లేకున్నా చెక్కిలి గిల్ గిల్, నవ్వుల లేవుర ముత్యాల్ అది నవ్వితే వస్తాయి మురిపాల్, నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమల పాకుల్, ఏంటి పాట

0: నచ్చింది గర్ల్ ఫ్రెండ్ ఇదన్నమాట పాట. అయితే అందులోంచి నేను అడిగిన పాట గురించి మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు, థ్యాంక్స్ ఏ లాట్. అట్ ద సేమ్ టైం నేను రిమైండ్ చేసి మరీ అడిగి తెలుసుకుంటున్నానులేండి, నాకు కాలర్స్ కాల్ చేసి అందరూ మీ పేరుతోటి స్టార్టింగ్ ఆల్ఫాబెట్ తో ఏదైనా ఫుడ్ ఐటమ్ పేరు చెప్పండి అని చాయిస్ మీకే ఇచ్చేసాను. అందరూ స్వీట్స్ పేరే చెప్తున్నారు. నాకైతే ఆల్మోస్ట్ ఒక స్వీట్ షాప్ లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. అటు నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ విననివి ఈ మధ్య కాలంలో విననివి కూడా ఉన్నాయి. అయ్యో ఎన్ని స్వీట్లు తినేసానో ఇవాళ అనిపిస్తోంది. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ రూప గారు. ఆవిడ సజెస్ట్ చేసిన పేరు వచ్చేసి రస్మలై. రూప గారు రస్మలై అని పేరు సజెస్ట్ చేశారు. సరే నేను ఒక్కసారి రిపీట్ చేస్తాను. కాళ్లకు ఎండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్గల్, కొప్పుల మల్లె దండల్ లేకున్నా చెక్కిలి గిల్గిల్, నవ్వుల లేవర ముత్యాలు అది నవ్వితే వస్తాయి మురిపాల్, నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమల పాకుల్. ఇది ఏ పాట? ఒక చిన్న క్లూ ఏంటంటే ఫిదా మూవీ నుంచి కాదు.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసిన నీకెన్న ఆఫర్ లెటర్లు
4: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్ళిపోయినట్టు.
7: నీ కళ నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
1: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్.

0: 817-829-8888.
1: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
0: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
3: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
2: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
4: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: Oi, lunch ke kar kana velda ma?
6: Sorry, ee roju grocery day. First, veggies konali. Tarvata mi inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta. Malli spices ki vere grocery store vellali.
7: Nu groceries kondaniki inni places ki veltunnava? Silly woman. Ippud nee kanni reasonable prices lo India Cash and Carry lo dorukutai kada. Farm fresh veggies to fresh halal meat, spices to snacks, everything under one roof.
8: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
9: హాయ్, మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్. నాకైతే సూపర్ గా జరుగుతోంది, స్వీట్ గా జరుగుతోందండి. నేనైతే స్వీట్ షాప్ లో కూర్చున్నట్టుగా ఎన్ని రకాల స్వీట్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఐఎమ్ సో గ్లాడ్ నాకు మీరు అందరూ స్పోర్టివ్ గా తీసుకుని సరదాగా పార్టిసిపేట్ చేస్తున్నందుకు మరింత హ్యాపీగా ఉంది. ఎక్కడండి సున్నుండలు, అరిసెలు, పులిహార సరే, శ్రీఖండ్, పూతరేకులు, బాదం హల్వా, బ్రెడ్ హల్వా, మైసూర్ పాక్, రస్మలై, ఇంకా నేను ఎన్ని అంటే అన్ని పేర్లు. నేను కాలర్స్ అందరినీ మీరు కాల్ చేసి సాంగ్ రిక్వెస్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీ పేర్లోని మొదటి అక్షరంతో ఒక మంచి ఫుడ్ ఐటమ్ చెప్పండి అని అడిగాను. నాన్ స్టాప్ అన్ని స్వీట్స్ వచ్చాయండి. స్వీట్ డల్, స్వీట్ సండే, సూపర్ సండే. సూపర్ సండే అసలు స్వీట్ సండే అయిపోయింది. థ్యాంక్స్ ఎ లాట్. అయితే ఇందాక నేను చెప్పిన దానికి అఖిల కాల్ చేశారు, దెన్ దీక్ష మీరిద్దరూ కాల్ చేసి రైట్ ఆన్సర్ చెప్పేశారు. సో పాట వినిపించేస్తున్నాను. అఖిల ఎంచుకున్న ఫుడ్ ఐటమ్ వచ్చేసి యాపిల్, దీక్ష డోనట్.

అసలు ఈ పాటకి డాన్స్ చెయ్యని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అసలు డాలసే సో సెన్సేషనల్, మన దగ్గర చిన్న పెద్ద అందరూ కూడా దీనికి జత కట్టిన వారే. పాట సారంగధర్య, లవ్ స్టోరీ మూవీ నుంచి నాగచైతన్య మరియు సాయి పల్లవి నటించిన మూవీ. ఈ సినిమా నుంచి నేను మీకు వినిపించిన ఈ పాట. సరే, నా దగ్గర 20 నిమిషాలుంది కాబట్టి మరొక్క పాట గురించి చెప్తాను. నా మాటల్లో ఆ పాట ఏంటో మీరు క్యాచ్ చేసి కాల్ చేయాలి. జంటై జన్మనే గీయగలమా, గీసే కొంచెనే చూపుమా, మెరుపులో ఉరుముల దాగుండే నిజము చూడమ్మా. జంటై జన్మనే గీయగలమా, గీసే కొంచెనే చూపుమా, మెరుపులో ఉరుముల దాగుండే నిజము చూడమ్మా. నేరుగా పైకి తెలుపమని తెలుపని పలుకులన్నీ, నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై. అసలు సాహిత్యాన్ని అప్రిషియేట్ చేయాలంటే పాటని పాజ్ తీసుకుని ఒకసారి చదవాలేమోనండి. మరొక్కసారి, జంటై జన్మనే గీయగలమా, గీసే కుంచెనే చూపుమా, మెరుపులో ఉరుముల దాగుండే నిజము చూడమ్మా. నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై. ఓ వైపేమో ఊపలేని మైకం లాగుతోంది, మరోవైపు లోకం ఏమీ తోచని సమయమేమో, ఏదీ తేల్చని హృదయమో, ఏమో పిడియమో. ఇది చాలేమో. సరే, మీ ఇష్టం, మీరు చెప్పాలి ఇది ఏ పాట.

మీకు ఇది ఇంకా లాస్ట్ ఛాన్స్ అండి, ఎందుకంటే ఇవాళ సెగ్మెంట్ లో మనము ఇంతవరకే చేయగలమేమో. ఎందుకంటే ఎంత సరదాగా ఉన్నా అలా సాగిపోతున్నా, ఎంత మనము ముందుకెళ్తున్నా ఒక సమయం అనేది ఉంది కదా మనకి, ఒక టైం లిమిట్. ఆల్మోస్ట్ మనం ఒక 15 మినిట్స్ సెగ్మెంట్ లోకి వచ్చేసాం, లాస్ట్ 15 మినిట్స్ ఆఫ్ దిస్ సూపర్ సండే సెగ్మెంట్. అయితే పాట నేను మాటలో చెప్తాను, ఆ పాట ఏంటో క్యాచ్ చేసి కాల్ చేయండి. స్టార్టింగ్ అవ్వచ్చు, పల్లవి అవ్వచ్చు, మొదటి చరణం అవ్వచ్చు, మధ్యలోంచి అవ్వచ్చు, చివరిది కూడా అవ్వచ్చు. నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. జంటై జన్మనే గీయగలమా, గీసే కొంచెనే చూపుమా, మెరుపులో ఉరుములా దాగుండే నిజము చూడమ్మ, నేరుగా పైకి తెలపని పలుకులన్నీ నీ చూపులై నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై, ఓవైపేమో ఓపలేని మైకం లాగుతోంది మరోవైపు లోకం, ఏమీ తోచని సమయమో ఏదీ తేల్చని హృదయమో ఏమో విడియమో నియమమో నన్నాపే గొలుసు పేరేమో. చాలా ఉంది కదా, నేను అంతకంటే ఎక్కువ చెప్పనేమో అదనమాట, కానీ ఒక చిన్న క్లూ ఇవ్వాలనిపిస్తోందండి. ఇది పాన్ ఇండియా మూవీ, సెన్సేషన్ తీసుకొచ్చిన సినిమా అన్నమాట. మామూలుగా కాదు, ఆ సినిమాలో అసలు హీరోయిన్ కాస్ట్యూమ్స్ అయితే మరకు ఫుల్ ట్రెండింగ్,

సరే నోడు మూవీ నుంచి మీరు విన్న ఈ పాట. అయితే ఇందాక నేను చెప్పిన పాట మీకు వినిపించేస్తాను, ఆ సాహిత్యాన్ని మీరు కూడా ఒక్కసారి ఆహా ఇది కదా అని అప్రిషియేట్ చేయండి. అయితే ఇది ఏ మూవీయో మీరే చెప్పాలి.

కాదండి, ఈ పాట తెలియకపోయేదే ఉంది. చాలా బాగా తెలుసు, సీతారామం చిత్రం నుంచి. అసలు సూపర్ సాంగ్, ఎన్ని సార్లు విన్నామో కానీ ఎందుకంత ఈజీగా క్యాచ్ చేయలేకపోయాము అంటే గనక డెఫినెట్ గా ఇందులో ఒకటి ఉంటుందండి. కొన్ని పాటలు, ఇందాక నేను చెప్పినట్టు సారంగ దరియా పాట వచ్చేసి మనం చాలా సార్లు దానికి జత చేసాం, అంటే దానికి తగినట్టు తాళం వేసాం, గెంతులు వేసాం, చప్పట్లు కొట్టాం, లేదా ఏదో ఒకటి దానికి తగినట్టు స్టెప్స్ వేసి పాడాం. అంటే ఏదైనా ఒక పాట డాన్స్ చేయాలి, ఎనాక్ట్ చేయాలి, చూడాలి అన్నప్పుడు దాని గురించి ప్రతి వర్డ్ మనము బ్రెయిన్ లోకి తీసుకుంటాం. కొన్ని పాటలు ఇలా ఇష్టంగా పాడుకుంటూ ఉంటే రిపీటెడ్ గా అవి వస్తూ ఉంటాయి. కొన్ని డాన్స్ చేస్తుంటే ఇంకా ఈజీగా, అందుకే చిన్న పెద్ద కూడా చటుక్కును క్యాచ్ చేసి చెప్పగలిగారు ఇందాక సారంగ దరియా పాట గురించి. ఈ పాట గురించి ఐ థింక్ ఇలాంటి పాటల్ని బాగా ఇష్టపడి నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా చెప్పగలుగుతారేమో. అదేనండి చిన్న తేడా. ఎనీవేస్, చక్కటి ప్రోగ్రాము, మీ అందరి స్వీట్ స్వీట్ అనే ఒక్కొక్క స్వీట్ పేరు చెప్తుంటే స్వీట్ గా గడిచిన 3 అవర్స్ సూపర్ సండే ప్రోగ్రామ్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసాం. మన నెక్స్ట్ వ్యాఖ్యాత కూడా రెడీగా ఉన్నారు ఆఫ్టర్ 7 PM. ఆయన కూడా మనని చక్కగా మంచి మంచి సెగ్మెంట్స్ తోటి అలరిస్తారు. అయితే నేను మంచి మంచి పాటల్ని కంటిన్యూ చేస్తూ ఐల్ బీ టేకింగ్ లీవ్. నేను 7 వరకు ఉంటాను. ఈలోగా మీకు రిక్వెస్ట్ సాంగ్ ఉంటే కూడా తప్పకుండా వినిపించండి. అట్ ద సేమ్ టైం ఒక్కసారిగా కాస్త చల్లబడింది కదా బయట, మొదలు పెట్టము 4 గంటకి ఎలా ఉంది, చెండ ప్రతాపం చూపిస్తున్న సూర్యుడు ఇప్పుడు కాస్త శాంతించాడు. సో ఇప్పుడు మీకు ఎటువంటి మ్యూజిక్ వినాలనిపిస్తోంది, మీరు ఏమేం చేస్తున్నారు, హౌ యూఆర్ స్పెండింగ్ యువర్ సండే ఆఫ్టర్నూన్ రైట్ నౌ అనే విషయం షేర్ చేసుకోవచ్చు. బట్ నా తరఫు నుంచి స్టే హ్యాపీ, స్టే హెల్దీ, ఎంజాయ్ యువర్ రెస్ట్ ఆఫ్ ద వీకెండ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఖర్చు ఒకటి
2: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
3: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా